శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 MHz పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 28వ తేదీ ఆదివారం శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు.

ఇంతవరకు మీరు శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మీ బృందం పాడిన భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి మనో సురేఖ బృందం పాడిన క్రైస్తవ భక్తి గీతాలు.

0: ఇంతవరకు మీరు మనో సురేఖ బృందం పాడిన క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఆరేకల్ యోహాన్ గారి సూక్తులు వింటారు.
1: ఈ లోకములో మనిషి దైనందిన జీవితములు ఐశ్వర్యం, సంపద, ఘనత, గౌరవాలు కోరుకుంటూ ఉన్నారు. ధనం ఈ లోకములు అవసరమే కానీ అధికమించిన ధనం మనిషి జీవితంలో ఆయాసము, దుఃఖమును కలిగిస్తూ ఉంటుంది. మనిషి జీవితంలో ఈ భూమి మీద మనం ఏమైతే సంపాదించగలిగి ఉన్నామో అవన్నీ భౌతికముగా ఇక్కడికి మాత్రమే పరిమితం. ఒకవేళ మన జీవితం ఈ లోకం ముగిసిన తర్వాత ఏది మనతో రాదు. కాబట్టి ఈ లోకములో మనం జీవించిన కాలములో నీతిగా బ్రతకటం, భక్తిగా జీవించటం, ఒకరి పట్ల ఒకరి సహోదర ప్రేమ కలిగి జీవించటం మంచిది. ఈ లోకములో ధనము సంపాదించుటకు మనుషులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటూ ఉన్నారు. కొందరు ధనం తిని తినక సంపాదించేవారు, కొందరు మోసము చేసి ధనము సంపాదించేవారు, మరికొందరు ఇతరులకు హానికరం కలగచేసి లోకములో ధనము సంపాదించేవారు ఎంతోమంది ఉండవచ్చు. కానీ నీతిగా సంపాదించేవారు కొందరు, అక్రమం అన్యాయముగా సంపాదించేవారు కొందరు. మనిషిలో ధనమైతే అవసరము కానీ అధికమించిన ధనం ఆయాసం, దుఃఖం కలిగి ఉంటాడు. ధనం హెచ్చైనను దానిని లక్ష్య పెట్టగుడి. ఈ లోకములో ధనం నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళదు. ధనం ఈ లోకములో మనిషిని మోక్షానికి తీసుకుని వెళ్ళదు. ఈ లోకము అంతయు మనం సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఈ లోకములో ధనము, ఐశ్వర్యం, సంపద కంటే దైవం పట్ల భక్తిని, భయమును, విధేయతను, నీతిని, యథార్థతను కలిగి లోకములో జీవించటం మంచిది. ఈ లోకములో గర్వము, అహంకారము విడిచిపెట్టి సాత్వికము, మంచి మనసు కలిగి లోకములో జీవించటం మంచిది. ఈ లోకములో మనం ధనం కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారికి సహాయం చేసే మనస్సు కూడా కలిగి ఉండాలి. ఈ లోకములో ధనం, ఐశ్వర్యం ఉండి పేదల పట్ల కనికరము లేని వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఈ లోకములో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి.

0: ఎదుటి వారిది దోచుకొనవద్దు. ఎదుటి వారికి ఏ హానియూ నీవు చేయవద్దు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే మనస్సు తత్వమును కలిగి లోకములో జీవించాలి. ఆపద్దినమున ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరికి రాదు. నీతి మరణము నుండి రక్షించును. లోకములో మన నీతి, మన భక్తి, మన విశ్వాసము మనలను ఆపదల నుండి క్షేమంనిచ్చి కాపాడేదిగా ఉంటూ ఉన్నది. ఇహనైనను మనము లోకములో మరి దేవుని పట్ల భయమును భక్తిని కలిగి జీవించే వారముగా ఉండాలి. మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోతుంది. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఈ లోకములో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దైవం పట్ల భక్తి శ్రద్ధలను కలిగి లోకములో జీవించటం ద్వారా ఉన్న నెమ్మది ఆనందం మరి ఎక్కడనూ కూడా లేదు. ఈ లోకములో ధనము నీవు కలిగి ఉండవచ్చు, మంచి గుణములు లేకపోతే వ్యర్థము. కాబట్టి మంచి గుణము కలిగి ఘనముగా లోకములో జీవించి ఎదుటి వారి పట్ల సహృదయమును ప్రేమ సంతోషమును మనం కలిగి ఎదురులకు సహాయం చేసే మనస్సు కలిగే వారముగా ఉండాలి.
1: సూక్తి సుధా కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఆరేకల్ యోహాన్ గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం.

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు ఎంత మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగా జరగకపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మాగాని వరిలో వరి నాటిన 3 నుంచి 5 రోజుల్లోపు కలుపు నిర్మూలనకు 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ పొడి మందును వాడుకోవాలి. అలా కాక ఎక్కువ మోతాదులో వాడితే పైరు దెబ్బతింటుంది. మరీ తక్కువ మోతాదులో వాడితే కలుపు నిర్మూలన సరిగా జరగదు. అదేవిధంగా వరి నాటిన 3 నుంచి 5 రోజుల కన్నా ఆలస్యంగా వాడితే కలుపు నిర్మూలన సరిగా జరగదు. ఏ పంటకు సిఫారసు చేసిన మందును ఆ పంటకు మాత్రమే వాడాలి. ఉదాహరణకు మాగాని వరిలో వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు వరి నాటిన 25 నుంచి 30 రోజులకు పొలంలో నీటిని తీసివేసి 2-4D సోడియం సాల్ట్ పొడి మందును ఎకరాకు 400 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి సాధ్యమైనంత వరకు కలుపు మీద మందు పడేటట్లు పిచికారీ చేసుకోవాలి. మందు మోతాదు మించితే పైరు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఈ మందును ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విదళ బీజ పంటలైన మినుము, పెసర, ప్రత్తి, పొగాకు, మిరప మొదలగు పంటలపై వాడరాదు. కొన్ని రకాల కలుపు మందులు, ఉదాహరణకు ఫ్లూ క్లోరాలిన్, సమర్థవంతంగా పనిచేయుటకు పైరు విత్తుటకు ముందే పిచికారీ చేసి నేలలో గుంటుకతో కలియబెట్టి తరువాత పైరు విత్తుకోవాలి. అలా కాక పైరు విత్తిన తరువాత ఈ కలుపు మందు స్ప్రే చేస్తే మందు సరిగా పనిచేయదు. కొన్ని రకాల కలుపు మందుల విత్తనం విత్తిన వెంటనే కానీ మొలకెత్తక ముందు కానీ పిచికారీ చేయాలి. ఉదాహరణకు పెండిమిథాలిన్, అలాక్లోర్ మొదలగునవి. ఈ రకపు మందులు పిచికారీ చేసినప్పుడు నేలలో తగినంత తేమ ఉంటే బాగా పనిచేస్తాయి. కొన్ని రకాల కలుపు మందులు పైరు కలుపు మొలకెత్తిన తర్వాతనే పిచికారీ చేయాలి. ఉదాహరణకు ఇమాజాతా ఫైర్, ఫినాక్సా ప్రాప్ పి ఇథైల్ వంటి మందులను మినుము, పెసర, పైర్లు విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత పిచికారీ చేయాలి. అప్పటికీ కలుపు కూడా మొలచి ఉంటుంది. ఈ మందులు పైరు విత్తిన వెంటనే పిచికారీ చేస్తే ఉపయోగం ఉండదు. కొన్ని రకాల కలుపు మందులను పైరు విత్తిన వెంటనే లేదా పైరు కలుపు

0: మొలకెత్తిన తర్వాత కూడా పిచికారీ చేయవచ్చు. ఉదాహరణకు వరిలో 2,4-D ఇథైల్ ఎస్టర్, మొక్కజొన్నలో అట్రాజిన్, కొన్ని రకాల కలుపు మందులకు పంట కలుపు అనే విచక్షణ శక్తి ఉండదు. అనగా అన్ని మొక్కలను నిర్మూలించగలవు, కనుక వాటిని పైర్లలో వాడరాదు. ఉదాహరణకు పారాక్వాట్, గ్లైఫోసెట్ మొదలగునవి. అయితే ఈ మందులను ప్రతి చెరకు మొదలగు పంటలలో వరుసల మధ్య ఎడం ఎక్కువగా ఉండటం వలన నాజిల్కు రక్షణ కవచం పెట్టి పంటలకు హాని కలగకుండా కలుపుపై మాత్రమే పడేటట్లు స్ప్రే చేసుకోవాలి. అయితే ఏ కొద్దిపాటి మందు పైరు మీద పడినా పంటకు నష్టం కలుగుతుంది. కలుపు మందు పిచికారీ చేసే పొలానికి, ప్రక్కన ఉండే పొలంలోని పైర్లకు మనం పిచికారీ చేసే మందుల వలన ఏదైనా నష్టం ఉంటుందో లేదో ముందుగా తెలుసుకోవాలి. ఇది ప్రత్యేకించి వరిలో 2,4-D సంబంధిత మందులు వాడేటప్పుడు చాలా అవసరం. ప్రక్క పొలంలో ద్విదళ బీజ పంటలైన ప్రత్తి, మిరప మొదలగునవి ఉంటే వరిలో 2,4-D సంబంధిత మందులు వాడరాదు. పైర్లలో కలుపు మందులు వాడినప్పుడు ఆ మందు అవశేషాలు ఆ పంట తర్వాత వేసే పంటపై ఏదైనా దుష్ప్రభావం ఉంటుందో లేదో ముందుగా తెలుసుకొని వాడితే మంచిది. ఉదాహరణకు మొక్కజొన్నలో అట్రాజిన్ మందు సురక్షితం, కానీ ఆ మందు అవశేషాలు భూమిలో ఎక్కువ కాలం ఉంటాయి. కావున పంటల సరళిని బట్టి నిపుణుల సలహాలు తీసుకొని కలుపు మందులను వాడుకుంటే మంచిది.
1: ఇంతవరకు మీరు పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం.

0: అవుతుంది. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు జులై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ ఎస్ఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి, భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈరోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెని పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా నమ్మకంతో జరుగుతున్నది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని

0: మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ,
1: ఎజెంటిక్ ఏఐ యుగం నడుస్తోంది. ఈ టెక్నాలజీలో సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీని నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం, యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రకోపం చూపిస్తుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఈ ఉదయం 7 గంటలకు ఒక లలిత గీతం, 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. కాంతిరేఖలు కార్యక్రమంలో 7:15 పత్రికా సమాచారం, అలాగే పసిపిల్లల్లో శ్వాసకోశ సమస్యలు, కారణాలు, నివారణ, చికిత్స, డాక్టర్ జి సుదీప్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8 గంటలకు హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 ఈ ఉదయం అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 వార్తావాహిని

గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 10 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రకటనలు వింటారు. అనంతరం 11 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసంగం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనంతరం వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో మరియు ఆంగ్లంలో. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 4:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 5:00 పార్వతీ పరిణయం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీపాద సుబ్రహ్మణ్యం. పాల్గొన్నవారు సి రవిశంకర్, ఏ జీవనజ్యోతి, నాగలక్ష్మి, ఎం కృష్ణకుమారి. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి 6:10 ప్రసారమవుతాయి. 6:20 రేపటి ప్రసార వివరాలు ప్రకటనలు ఉంటాయి. 6:25 ఒక సినీ గీతం ఉంటుంది. 6:30 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 లండన్లోని లార్డ్స్లో క్రికెట్ గ్రౌండ్స్లో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:58 కొన్ని వాణిజ్య ప్రకటనలు ఉంటాయి. 8:00 ఈ రాత్రి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:30 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 ఒక లలిత గీతం వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది ఆట ముగిసే వరకు. అనంతరం అలనాటి మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను

దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్రమోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యుకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సిఈటీఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యుకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్టపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెనుజులాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1,430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెనిజులాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్రా సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే

0: సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యకులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతి రేఖలు

వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 107 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను వాటిల్లో సీట్లు మంజూరు చేస్తూ ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసిటిఈ నిబంధనలకు అనుగుణంగా ఈ మేరకు అనుమతులు జారీ చేసినట్లు పేర్కొంది. సర్ను వేగవంతం చేయాలని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఏసిరి ఈఆర్ఓ ఏఈఆర్ఓలను ఆదేశించారు. శనివారం సర్పై ఈఆర్ఓ ఏఈఆర్ఓలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బీఎల్ఓలు ఎమ్యునరేషన్ ఫారంల డిజిటలైజేషన్ ప్రక్రియను 10 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించడంతో పాటు ఎన్రోల్మెంట్ ఫారాలను తప్పనిసరిగా అందజేసి వాళ్లకు అర్థమయ్యేలా వివరించి ఫారాలను పూరించడంలో సహకరించాలన్నారు. జేసీ నురుల్ ఖమర్ మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి కేవలం 18 రోజులు మాత్రమే ఉన్నాయన్నారు. ఇందులో కూడా చివరి 4-5 రోజులు కరెక్షన్ కోసం ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం నుంచి 3 దశల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమాదేవితో కలిసి డిఎంహెచ్ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 352,164 మంది 0-5 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారని, 1630 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 28న జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బూతులలో పోలియో చుక్కలు వేస్తామని, ఆ రోజు ఏదైనా కారణంతో పోలియో చుక్కలు వేయించుకుని పిల్లలను గుర్తించి ఈ నెల 29-30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి పోలియో చుక్కలు వేస్తారని వెల్లడించారు. కర్నూలు డివిజనల్ డిఐఓగా ఉమాదేవి, పత్తికొండ డివిజన్కు జిల్లా టీబీ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్, ఆదోని డివిజన్కు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సత్యవతి పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మధ్యవర్తిత్వం చట్టం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందించవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి కబర్ది తెలిపారు. స్థానిక జిల్లా కోర్టులో శనివారం మధ్యవర్తిత్వ చట్టం 2023, న్యాయ సేవల ప్రాధికార చట్టం 1987 అనే అంశంపై జరిగిన ఒక వర్క్షాప్లో ఆయన ప్రసంగించారు. దీర్ఘకాలికంగా వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం విశ్రాంత జిల్లా న్యాయాధికారి పల్లె మోహన్రావు, విశ్రాంత న్యాయ సంచాలకులు ఎన్ జేసురత్నకుమార్ ఈ చట్టాలపై న్యాయాధికారులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్షాప్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని న్యాయాధికారులందరూ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక క్షేత్ర మంత్రాలయంలోని శ్రీమఠం శనివారం భక్తులతో కిక్కిరిసింది. రాఘవేంద్ర స్వామి దర్శనార్థం దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధోమార్గ్ క్యారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నది జనసందడితో మారింది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మాంచలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం ఈరోజు రాత్రి 7 గంటలకు మంచి మనసులు నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పతి ఓబలయ్య వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన కళాకారుడు చెరుకూరి సాంబశివరావు దర్శకత్వంలో ఈ నాటక ప్రదర్శన జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఈ నాటకం అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నాయి. ఈ నాటకానికి కన్వీనర్గా పి రాజారత్నం వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం సాంఘిక నాటకం అంశంలో భాగంగా ఉచిత ప్రదర్శన ఉంటుందన్నారు. నాటక ప్రియులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నాటకాన్ని తిలకించాలని ఓబలయ్య విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లాలో వినియోగదారులు ఆదివారం కరెంటు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టామని ఆ

ఈనాటి కాంతి రేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం పసిపిల్లల్లో శ్వాసకోశ సమస్యలు, కారణాలు, నివారణ, చికిత్స డాక్టర్ జి సుదీప్ గారితో పరిచయ కార్యక్రమం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి.

శాఖ ఎస్సీ ప్రదీప్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోమి డివిజన్లలో విద్యుత్ బిల్లు చెల్లింపు కేంద్రాలు యథావిధిగా తెరిచే ఉంటున్నాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపార సంఘాలు, బిల్డర్స్ అసోసియేషన్, కాంట్రాక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు తమ పరిధిలో పనిచేసే కార్మికులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయించేలా సహకారం అందించాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర వివరణ ప్రక్రియను ఓటర్ వద్దకు వెళ్లినప్పుడే పూర్తి స్థాయిలో ముగించాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను సైతం అక్కడికక్కడే పూర్తి చేయాలని కర్నూలు అసెంబ్లీ నియోజక ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్ల ఓబులేస్ ఆదేశించారు. శనివారం బీఎల్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఈఆర్ఓ సర్ పురోగతిని సమీక్షించి డిజిటలైజేషన్ వేగవంతానికి దిశానిర్దేశం చేశారు. నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. సర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలన్నారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో తప్పకుండా బీఎల్ఓలను పంపించాలన్నారు. సి బెలగల మండలంలోని పోలకల్లు రైతు భరోసా కేంద్రంలో శనివారం ఇనగండ్ల, ముడుమాల, పోలకల్లు గ్రామ రైతులకు జిల్లా వ్యవసాయాధికారి హేమలత పత్తి సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఏవో మలేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. హేమలత మాట్లాడుతూ రైతులు ఖరీఫ్లో పత్తి పంట అధికంగా సాగు చేశారని, అయితే గత 20 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో పత్తి పంట ఎదుగుదల నిలిచిపోయిందన్నారు. పంటను కాపాడుకోవడానికి యూరియాను 15-15-15 కలిపి ఒక ఎకరానికి 10 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. ప్రపంచకప్లో టీమిండియా పురోగమిస్తుందా, ఇంటి బాట పడుతుందా తేలేందుకు మరికొద్ది గంటల సమయమే మిగిలింది. గ్రూప్ ఏ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో అత్యంత బలీయమైన ఆస్ట్రేలియాను హర్మన్ ప్రీత్ సేన ఆదివారం ఢీకొననుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే మనోళ్లు సెమీఫైనల్ అడుగు పెడతారు. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఇదే గ్రూప్లో ఆదివారం జరిగే మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 పాయింట్లు, బంగ్లాదేశ్ 4 పాయింట్లు తల్లపడుతుంది. ఈ 2 మ్యాచ్ల ద్వారా గ్రూప్ ఏ సెమీస్ జట్లు ఖరారు కానున్నాయి. భారత్ 6 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 8 పాయింట్లతో గ్రూప్ టాపర్గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆసీస్తో పోరుకు భారత్ క్వార్టర్స్కు లాంటిదే. ఈరోజు తొలుత జరిగే మ్యాచ్లో దక్షిణాఫ్రికా బంగ్లాపై గెలిస్తే అప్పుడు ఆస్ట్రేలియాను ఓడించి తప్ప మనోళ్లు మరో మార్గం లేదు. మరోవైపు టీమిండియా చేతిలో ఓడిన పాయింట్లు నెట్ రన్ రేట్ 4.74 ఆధారంగా ఆసీస్ ముందుకెళ్తుంది. బంగ్లా కనుక దక్షిణాఫ్రికాను ఓడి శాకిస్తే టీమిండియాపై ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు ఆసీస్ చేతిలో ఓడిన భారత్ నెట్ రన్ రేట్ 2.268. దక్షిణాఫ్రికా ప్రస్తుత రన్ రేట్ కంటే మెరుగ్గా ఉండడం వల్ల హర్మన్ సేన సెమీస్కు చేరుతుంది. ఇక దూకుడు మీదున్న ఆసీస్ను అడ్డుకోవాలంటే బ్యాటింగ్ విభాగం సమిష్టిగా సత్తా చాటాలి, ఫీల్డింగ్ మెరుగుపరచుకోవాలి. స్పిన్ త్రయం శ్రీచరణి, రాధా యాదవ్, దీప్తి శర్మతో పాటు ఫేస్ బౌలింగ్ విభాగం 100% మించి ప్రదర్శన చేయాలి. ఐర్లాండ్తో 2 T20ల సిరీస్లో టీమిండియా పరువు కోసం పోరాడుతున్న పరిస్థితి ఏర్పడింది. గతంలో క్లీన్ స్వీప్ కోసం బరిలో దిగిన అలవాటున్న భారత జట్టు ఇప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే, లేకుంటే 0-2 తేడాతో సిరీస్ కోల్పోయి మరింత చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుంది. టీ20లో భారత్ బ్యాటర్ల వైఫల్యం జట్టును దెబ్బతీసింది. అందుకే ఆదివారం జరిగే ఆఖరి 2వ మ్యాచ్లో శ్రేయస్ సేన తన స్థాయికి తగ్గట్టుగా ఆటతీరుతో చెలరేగి ఆడాలనుకుంటుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడై సహజమైన ఆటతీరు ఆడగలిగాడు. టీ20 వరల్డ్ కప్ హీరో సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ తిలక్ క్రీజులో కదం తొక్కితే ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి. కానీ ఆ జట్టు బౌలర్లు తొలి మ్యాచ్లో వీరందరినీ అద్భుతంగా కట్టడి చేయగలిగారు. ఇక జట్టు ఓటమితో వైభవ్ను ఆడించాలని డిమాండ్ ఎక్కువైంది. కానీ అతడిని ఈ మ్యాచ్కు కూడా బెంచ్కే పరిమితం చేయవచ్చు. ఒక పరాజయానికి భయపడాల్సిన అవసరం లేదని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఒకవేళ సుందర్ను పక్కన పెట్టి శాంసన్ స్థానానికి మారిస్తే వైభవ్ను ఆడించే
పరిస్థితి.

0: స్థితి రావచ్చు. ప్రసిద్ధ్, సుందర్ మినహా భారత్ బౌలర్లు ప్రభావం చూపగలిగారు. ఇంతవరకు మీరు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకున్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాత్.
3: మేరా జూతా హై జపానీ, పుట్టలూను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి, పసిపిల్లలో శ్వాసకోశ సమస్యలు, కారణాలు, నివారణ, చికిత్స. డాక్టర్ జి సుదీప్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి మురళి.
4: పసిపిల్లలు, చిన్నపిల్లల పెంపకం అనేటువంటిది ఒక కత్తి మీద సాంబు లాంటిది. మరి వారికి మాటలు రావు, చెప్పేటువంటి అవగాహన కూడా ఉండదు. కాబట్టి ఏ సమస్య వచ్చినా, అంటే ఆకలి వేసినా ఏడుస్తారు, ఆరోగ్య సమస్య వచ్చినా ఏడుస్తారు, లేదంటే నొప్పి వచ్చినా ఏడుస్తారు. కానీ దాన్ని మనం గుర్తించాలి. గుర్తించి తగు విధంగా మనం సప్రయలు చేసినట్టయితే పిల్లలు ఆనందంగా ఉంటారు. అదే మనం ఆ సమస్యను సరిగ్గా గుర్తించినట్టయితే మరి కొన్ని సందర్భాల్లో వారికి నొప్పి రాకపోయినా కూడా ఈ పెంపకంలో చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఏ వయసుకు తగినట్టుగా ఆ రకమైనటువంటి పెరుగుదల లేకుండా కొన్ని సందర్భాల్లో పెరుగుదల మందగించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా చిన్నపిల్లలు వేధిస్తుంటాయి. కాబట్టి పిల్లల పెంపకంలో ఎక్కువ బాధ్యత, 90% బాధ్యత అంతా కూడా తల్లిపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తల్లే ఎక్కువగా మరి పిల్లల్ని పోషించడము, వాళ్ళని ఆడించడము, వాళ్ళని నిద్రపుచ్చడము అన్ని, అంటే రోజులు ఎక్కువ భాగం తల్లి దగ్గర ఉంటారు. మరి మిగతా సమయాల్లో తండ్రి కావచ్చు, నాయనమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఇంకా తాతయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా చూస్తుంటారు. కాకపోతే ఈ ఆరోగ్య సమస్యలపైన, పిల్లలు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలపైన అందరూ అవగాహన కలిగించుకోవాలి. అలాగే తల్లులపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇటువంటి విషయంలో అనేక ఆరోగ్య సమస్యలు చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని వేధిస్తుంటాయి. అయితే ఆ సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య శ్వాసకోశ సమస్యలు. అసలు శ్వాసకోశ సమస్యలు గుర్తించడం అలాగే చిన్నపిల్లలు వచ్చేటువంటి సమస్యల్ని, మరి వాటికి ఏ రకమైనటువంటి వైద్యం ఉంది, దానికి నివారణ ఎలా చేసుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి సుదీప్ గారు మనకు తెలియజేస్తారు. వారి నుంచి ఆశయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సుదీప్ గారు.
5: నమస్కారం సార్.
4: మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా చిన్నపిల్లల పెంపకము చాలా కష్టతరమైనటువంటిదే. మరి వాళ్ళ పెంపకం పెంచుతున్నారంటే వాళ్ళ ఆరోగ్య సమస్యను జాగ్రత్తగా మనం గుర్తిస్తుండాలి. అయితే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మనము 10 ఏళ్ల పిల్లల వరకు అనుకుందాం, ఎటువంటి సమస్యలు ప్రధానంగా వేధిస్తుంటాయంటారు చిన్నపిల్లల్ని?
5: ముఖ్యంగా 2 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా దీంట్లో పుట్టినప్పటి నుంచి మనం వాళ్ళు 3 నెలల కన్నా తక్కువ వయసులో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు పుట్టారని చెప్పి వెంటనే అందరు చుట్టాలు అందరి ఇళ్ళకి వచ్చేసి ఎక్కువ మంది జనాలు అయిపోవడం వల్ల, అండ్ ఇంకా తల్లిపాలు సరిపోవట్లేదు అని చెప్పి ఇంకా ఏమైనా వేరే పాలు అండ్ గ్రేప్ వాటరు ఇట్లాంటివన్నీ ఇవ్వడంతో, తల్లిపాలు మనం ముఖ్యంగా ఎందుకంత ఇంపార్టెన్స్ చెప్తాము అంటే వాళ్ళకి తల్లిపాల నుంచి వైరసెస్ కానీ ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఫైట్ చేయడానికి వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది అన్నమాట. సో ఈ ఇమ్యూనిటీ అనేది మనము మంచి చేయడం కన్నా చెడు ఎక్కువ చేస్తాం. సో మనం ఫస్ట్ ముఖ్యంగా దీంట్లో ఇంపార్టెన్స్ చెప్పాల్సింది తల్లిపాలు వాళ్ళకి ఇస్తూ ఉంటే ఇలాంటి సమస్యలు మనం తగ్గించుకోవచ్చు.
4: అంటే పుట్టిన వెంటనే ఎక్కువ భాగం మనం చూసేటువంటి శ్వాసకోశ సమస్యలు మనకు ఎక్కువ వస్తుంటాయి మిగతా సమస్యల కంటే కూడా. అయితే దాన్ని మనం నివారించుకోవాలంటే పుట్టిన వెంటనే మురుపాలు అనేటువంటి తల్లిపాలు ఖచ్చితంగా తాగిస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది, వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతున్నటువంటి విషయం చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇక్కడ శ్వాసకోశ సమస్యలు అన్నారు, అంటే పుట్టిన వెంటనే పిల్లలు మామూలుగా ఏడుస్తారు, ఏడవడంలోనే శ్వాస పీల్చుకోవడం, శ్వాస వదలడం కూడా ఉంటుంది. మరి

0: దీన్ని శ్వాసకోశ సమస్యల్ని మనం గుర్తించడం అలా చిన్నపిల్లల్లో.
1: ఇప్పుడు గుర్తించాలి అంటే తల్లి పాలు ఇస్తున్న టైంలో పాప మంచిగా పాలు తాగుతుందా లేదా, అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి మనం పాలు ఇస్తున్నప్పుడు తను ఎంత మంచిగా తీసుకుంటుంది, పాలు తీసుకున్నాక సైలెంట్ అయినారా లేదా, సైలెంట్ అయినాక మనము భుజానికి వేసుకొని ఒక 10 నిమిషాలు మినిమం పెట్టుకొని తేంపు వచ్చేంత వరకు భుజానికి వేసుకొని ఆ తర్వాత పనుకోబెడితే వాళ్ళకి ఆస్పిరేషన్ అంటారు. లైక్ పాలు ఇవ్వగానే మీరు పనుకోబెట్టేశారంటే పొట్టలో నుంచి వచ్చిన పాలు అని చెప్పి మళ్ళీ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి అట్లా కూడా వాళ్ళకి ఈ సమస్య వచ్చే కారణం ఉంటుంది అన్నమాట.
0: ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం.
1: అవును,
0: ఊపిరితిత్తులోకి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ అడ్డం పడ్డము, శ్వాసకోశ సమస్యలు తీవ్రమయ్యే అవకాశం.
1: అవును,
0: బాగుందండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ శ్వాసకోశ సమస్యల్ని పిల్లలు చెప్పలేరు, మనం తెలుసుకోవాలి. మీరు పాలు తాగిన వెంటనే పడుకోబెట్టాలన్నారు అంటే ఈ సందర్భంలోనే కాకుండా, పాలు తాగే సందర్భంలో కాకుండా ఇతర సమయాల్లో కూడా మనం ఆ సమస్య ఏ రకంగా వస్తుంది, ఈ శ్వాసకోశ సమస్యలు పుట్టిన వెంటనే కూడా మనకి తెలుస్తాయంటారా, అంటే పుట్టిన వెంటనే కూడా ఈ శ్వాసకోశ సమస్యలు చిన్నపిల్లలు వచ్చే అవకాశం ఉందంటారా?
1: ముఖ్యంగా 3 నెలల నుంచి 5 నెలల మధ్యలో ఉండే పిల్లల్లో బ్రాంకియోలైటిస్ అనే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. దీని

0: పడుకోబెట్టాలన్నారు. అంటే ఈ ఈ సందర్భంలోనే కాకుండా, పాలు తాగే సందర్భంలో కాకుండా ఇతర సమయాల్లో కూడా మనం ఆ సమస్య ఏ రకంగా వస్తుంది, ఈ శ్వాసకోశ సమస్యలు పుట్టిన వెంటనే కూడా మనకి తెలుస్తాయంటారా, అంటే పుట్టిన వెంటనే కూడా ఈ శ్వాసకోశ సమస్యలు చిన్నపిల్లలు వచ్చే అవకాశం ఉందంటారా?
1: ముఖ్యంగా 3 నెలల నుంచి 5 నెలల మధ్యలో ఉండే పిల్లల్లో బ్రాంకియోలైటిస్ అనే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. దీనికి కారణం రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ అనేది ముఖ్యమైన వైరస్. దాంతోపాటు ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ అండ్ ఇంకా హ్యూమన్ మెటానిమో వైరస్ ఇట్లాంటి వైరసెస్ అన్నీ కూడా ఈ వ్యాధికి కారణంగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా దీంట్లో 3 నుంచి 5 నెలల మధ్యలో ఉన్న వాళ్ళకి మనము జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్ వరకు తీసుకుని వచ్చి చూపించుకుని వెళ్తూ ఉంటే దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు లేదా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. కానీ తీవ్రత ఎక్కువ స్థాయిలో చూసేది ఎప్పుడు అంటే వాళ్ళ 3 నెలల కన్నా తక్కువ వయసులో ఉన్నప్పుడు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా గుర్తించాలి? సో ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు కానీ ఉండడం, పెద్దవాళ్ళకి ఊపిరితిత్తులు ఎయిర్వేస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అండ్ చిన్నపిల్లల్లో వాళ్ళ ఎయిర్వేస్ డిఫరెంట్ ఉంటాయి. అంటే వాళ్ళ సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కానీ ఈ మ్యూకస్ అనేది ఈ వైరస్ అప్పుడు వాళ్ళకి డెవలప్ అయినప్పుడు ఆ ఎయిర్వేస్ అనేది బ్లాక్ అయిపోతాయి అండ్ వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇంకా సౌండ్స్ వీజ్ అంటాము, లైక్ సుయి సుయి అని సౌండ్ వస్తుంది అండ్ ఈ సౌండ్స్ వస్తున్నప్పుడు వాళ్ళు దీంట్లో కొన్నిసార్లు నార్మల్గా కూడా నిద్రపోతున్నప్పుడు వస్తుంటాయి. కానీ ఇది ఎక్కువగా వస్తూ శ్వాస తీసుకునే రేట్ అంటే వాళ్ళ రెస్పిరేటరీ రేట్ ఎక్కువగా, లైక్ అంటే ఊపిరి చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నారు అండ్ పాలు తాగినాక కూడా పనుకోబెట్టినాక సైలెంట్గా పనుకున్నప్పుడు కూడా వాళ్ళు తీసుకునే శ్వాస తీసుకునేది 1 నిమిషానికి 3 నెలల కన్నా తక్కువ ఉన్నప్పుడు 80 సార్లు కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు శ్వాస పీల్చుకుంటున్నారంటే వాళ్ళకి చాలా తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉంది అని అర్థం. దాంతోపాటు ఇలా ఎక్కువ స్పీడ్గా శ్వాస తీసుకునే టైంలో వాళ్ళు పాలు కూడా తాగలేకపోతారు. అంటే ఇప్పుడు మీరైనా ఫుల్ ఆయాసపడుతున్న టైంలో వెళ్ళి టకటక నీళ్ళు తాగాలన్నా కానీ మీకు కుదరదు. అట్లే పిల్లలకి కూడా లైక్ ఫాస్ట్గా వాళ్ళకి పాలు తాగాలన్నా కానీ ఫస్ట్ వాళ్ళకి క్లియర్గా కొంచెం ప్రశాంతంగా శ్వాస తీసుకునేటట్టు ఉంటే అప్పుడు వాళ్ళు నీట్గా పాలు కూడా తాగలుగుతారు.
0: సో లేదంటే పాలు ముక్కులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
1: యా అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ పాలు తాగకుండా 1-2 గంటలకు ఒకసారి మనము తల్లిపాలు ఇవ్వాలని చెప్తాం. సో ఇదైనా కానీ మళ్ళీ 4 గంటలైంది, 4 గంటలైనా కూడా తనకి ఇట్లే ఉన్నాగా పాలు తీసుకోరన్నమాట. సో వీళ్ళకి పాలు తీసుకోకపోతే వాళ్ళకి లోపల ఉన్న మెటబాలిజం అంటే వాళ్ళకి కావాల్సిన గ్లూకోజ్ కానీ ఇవన్నీ కూడా చేరవు. అట్లాంటప్పుడు డిహైడ్రేషన్ అయిపోతారు. ఇలా ఎక్కువ ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతూ మనకి ఏం తీసుకోవట్లేదు, ఏం కాదు అని ఇంట్లోనే ఉండిపోతే వాళ్ళకి సరైన సమయంలో మనము చికిత్స అందించకపోతే వాళ్ళు ఇంకా సీరియస్ అవుతారు అన్నమాట. సో దీని ద్వారా చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఏ టైంలో ఇలా వాళ్ళు 2 సార్లు అంటే 1-4 గంటల కన్నా ఎక్కువగా ఏడుస్తూ పాలు తీసుకోలేకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే వాళ్ళు కనీసం ఈ శ్వాస సమస్య ఉందని గుర్తించి దానికి తగ్గట్టు చికిత్స చేయడానికి ఈజీగా ఉంటుంది.
0: డాక్టర్ గారు, మరి ఈ సమస్యని మనం కనుక సరిగ్గా గుర్తించలేకపోయినా దాన్ని అశ్రద్ధ చేసిన ఎటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందంటారు?
1: ఇది ముందుగానే ఇప్పుడు ఫస్ట్ నేను ఇంట్లో ఎవరికన్నా జలుబు దగ్గు వచ్చి జ్వరం ఉండి పెద్దవాళ్ళకు ఉందంటే వాళ్ళకు ఇవన్నీ వాళ్ళకి త్వరగా నయమైపోతుంది. కానీ పిల్లల్లో ఏమవుతుందంటే ఇది అంత త్వరగా నయం అవ్వడానికి ఉండదు. సో ఫస్ట్ మొదటి 2 రోజులు వాళ్ళకి ముక్కులో నుంచి చీమిడి కారడము, కళ్ళలో నుంచి నీరు రావడము అండ్ అప్పుడప్పుడు పొడి దగ్గులాగా తగ్గడము, ఇది 3 నుంచి 5 రోజులు వచ్చేసరికి దీని తీవ్రత పెరుగుతుంది అన్నమాట. సో మనము ఈ తీవ్రత పెరిగే టైంలో ఒకసారి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మనకి ఇది ఎంత తీవ్రతలో ఉంది అని చూడాలి. లైక్ మైల్డ్ టు మోడరేట్ అంటారు, సివియర్ అంటారు. మైల్డ్ టు మోడరేట్ అంటే కొంచెం తక్కువ తీవ్రతలో ఉన్నప్పుడు ఇంటి దగ్గరే ఉండి ఇవి చూసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఈ మోతాదులో వదిలేస్తే చాలా మందికి ఏం కాకుండానే వాళ్ళకి దీనికి ఏం సపరేట్ ట్రీట్మెంట్ ఇది చేయాలని కాదు. లైక్ ఈ దీంట్లో మనం తీవ్రత పెరగకుండా ఉండడానికి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ తీవ్రత ఎక్కువగా ఉండి ఇంట్లోనే ఉన్నారంటే మాత్రం ఇది ప్రాణానికే హాని కలుగుతుంది,
0: జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు చెప్తూ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ శ్వాసకోశ సమస్యలు రావడానికి అవకాశం ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి పిల్లలకి వెళ్ళడం ద్వారా కానీ ఇతరితర కారణాల వల్ల రావడానికి అవకాశం ఉందన్నారు. అంటే ఇదే కాకుండా ఇటువంటి శ్వాసకోశ సమస్యలు సీజనల్గా కూడా రావడానికి అవకాశం ఉందా? సీజనల్గా అంటే చలికాలంలో కానీ వేసవకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇవి తీవ్రత అయ్యేటువంటి తీవ్రంగా మారేటువంటి అవకాశం ఉందంటారా?
1: తప్పకుండా ఉందండి. లైక్ ఫస్ట్ నేను ఎందుకు ఈ వైరసెస్ గురించి అన్నానంటే ఈ చలికాలంలో ఎక్కువగా రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ అనేది ఒకసారి ఒకవేళ ఎవరైనా తుమ్మినా దగ్గినా అది ఒక టేబుల్ పైన ఉందంటే ఒక 3 నుంచి 6 గంటల వరకు కూడా అది అక్కడే ఉంటుంది.

0: అనమాట. సో దాన్ని ఎవరైనా ముట్టుకొని పిల్లలకి మళ్ళీ ఫీడింగ్ ఇవ్వడానికి కానీ పట్టుకొని వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళు దాన్ని నోట్లో పెట్టుకొని అట్లా వాళ్ళకి ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఇంకా కొంచెం వయసు పెరిగినాక, అంటే చిన్నపిల్లల్లో కూడా ఆస్తమా అనేది ఉంటుంది, కానీ 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నప్పుడు ఈ బ్రాంకియోలైటిస్ కి ఆస్తమాకి డిఫరెన్స్ చూడాలి అంటే అది మనం ఈ నెబులైజేషన్స్ అనేది ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి అది రిలీఫ్ అయ్యింది వచ్చిందా లేదా, వాళ్ళకి అది తీవ్రత తగ్గిందా లేదా అని చూసుకుంటే దాన్ని బట్టి అవును ఇది ఈ బ్రాంకియోలైటిస్ కన్నా కొంచెం ఆస్తమా లాగా ఉంది అన్నది చెప్పడానికి ఇలాంటి డాక్యుమెంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ పిల్లల్లో ముఖ్యంగా ఈ వయసులో ఉన్నప్పుడు దానికి ఆస్తమా అనడానికి ఉండదన్నమాట. వాళ్ళ వయసు కొంచెం పెరిగినప్పుడు దాన్ని 2 సంవత్సరాల పైగా లేదా ఐడియల్ గా చెప్పాలంటే 4 సంవత్సరాల టైంలో మనము వాళ్ళకి ఈ శ్వాస సమస్య ఆస్తమా లాగా ఉంది అని చెప్పడానికి ఉంటుంది. లేదు అలర్జిక్ లో వీళ్ళకి అప్పుడప్పుడు తుమ్ములు ఎక్కువైతున్నాయి, అంటే బయట అంతా చల్లగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ అనేది చుట్టూ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అది లోపల ఇరిటేట్ అయినప్పుడు కూడా వాళ్ళకి తుమ్ములు కూడా ఎక్కువగా వస్తాయి. ఇదంతా ఇది ఒకటి అని చెప్పడానికి మనం అంత క్లియర్ గా ఇంట్లోనే గుర్తించడం కొంచెం కష్టము.
1: డాక్టర్ గారు, అయితే ఇక్కడ ప్రధానమైన విషయం మరొక విషయం ఏంటంటే ఈ శ్వాసకోశ సమస్యలు అనేటువంటి, అంటే సీజనల్ గా వచ్చేవైనా కావచ్చు లేదంటే పుట్టిన వెంటనే వచ్చేవైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు, అవి రోజులో ఏదైనా ఒక టైంలో పెరగడము ఒక టైంలో తగ్గడం అనేది ఉంటుందంటారా?
0: అంటే మనకి పొద్దున్నే అలర్జీస్ అనేవి ఉంటే పొద్దున్నే ఎక్కువగా వాళ్ళకి నిద్రలో నుంచి లేయడము, ఊపిరి తీసుకోలేక సడన్ గా లేచి ఏడ్చడము, సో ఇది అర్లీ మార్నింగ్స్ లో ఎక్కువగా చూస్తాము. లేదు పిల్లలు ఈవినింగ్ ఎక్కువ ఏడుస్తున్నారు, అంటే ఇప్పుడు చిన్న పిల్లలు లైక్ లెస్ దాన్ 3 మంత్స్ అనుకోండి, వాళ్ళు సాయంత్రం పూట ఎక్కువ ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి పొట్ట నొప్పి అయ్యి గ్యాస్ ఫామ్ అయ్యి అది పాస్ చేయలేక అట్లా ఏడుస్తున్నట్టు అది ఇంకొక రకం, అది కంప్లీట్ గా శ్వాసకు సంబంధించినది కాదనమాట.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు అందరూ చిన్నపిల్లలు అంటే చాలా ముద్దు చేస్తారు, కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని ఎత్తుకోవాలని, వాళ్ళు ఆడించాలని, తర్వాత ముద్దు పెట్టుకోవాలని ఇవన్నీ కూడా చేస్తుంటారు. అంటే దీనివల్ల కూడా శ్వాసకోశ సమస్యలు రావడానికి అవకాశం ఉందంటారా? ఎందుకంటే చాలా మంది లిప్ టు లిప్ కిస్సులు కూడా ఇస్తున్నారు ఈ మధ్య చిన్నపిల్లలకి, మనం చూస్తాం ముద్దు అనమాట, మూతికి దగ్గరగా పెట్టుకుని ముద్దులు పెట్టడం అనేటువంటిది కూడా చేస్తున్నారు. అంటే వీటి వల్ల కూడా ఈ శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు పసిపిల్లలు ప్రత్యేకించి?
0: ఖచ్చితంగా అండి, ఎందుకంటే మేము ఇంటి దగ్గర తల్లి తండ్రి ఇంకా వాళ్ళ ఇంకా ఇద్దరు పిల్లలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ వరకు ఇంట్లో ఉండొచ్చు, అండ్ వీళ్ళు కూడా ప్రతిసారి పిల్లల్ని పట్టుకునే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకొని సోప్తో వాష్ చేసుకొని ఆ తర్వాత పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఎవరికైనా కొంచెం జలుబు దగ్గు ఉన్నా కానీ అది బయటికి కనిపించకపోవచ్చు, ఎక్కువ మూతిలో మూతి పెట్టుకొని వాళ్ళకి చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళకి డెఫినెట్గా మన నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడానికి చాలా 100% ఛాన్స్ ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇంతే కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ పిల్లల్ని మనం ఆడించేటప్పుడు కావచ్చు లేదంటే వాళ్ళు ఆడుకునేటప్పుడు కావచ్చు మనకి పెట్ యానిమల్స్ అంటాం, అంటే మనం పెంపుడు జంతువులు పిల్లులు కానీ కుక్కలు కానీ ఇలాంటి వాటితో, మరి కుక్క పిల్లలతో కూడా పిల్లలు మనం ఈ మధ్య చూస్తున్నాం, అంటే ఈ ప్రత్యేకించి ఈ వీడియోల కోసం కావచ్చు మరి దేనికైనా కావచ్చు వాటిని దగ్గరగా పెట్టి ఫోటోలు తీయడము వీడియోలు తీయడము లేదా వాటితో ఆడించుకోవడము, ఇంట్లో మనకి పెంపుడు జంతువులు ఉంటే బాగా సన్నిహితంగా చిన్నపిల్లలతో కూడా మెలుగుతుంటాయి, దీనివల్ల కూడా ఈ శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా?
0: యాక్చువల్లీ ఇప్పుడున్న స్టడీస్లో చెప్పాలి అంటే రీసెంట్ టైమ్స్లో ఇంట్లో ఎవరికైతే కుక్కపిల్ల వాళ్ళ పెట్ డాగ్ ఉందంటే దానివల్ల వాళ్ళకి ఇంకా ఆస్తమా అనేది అలర్జీస్ అనేది తక్కువగా వస్తుంది, బికాజ్ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కుక్క చుట్టూ అంతా తిరిగి అక్కడ ఉన్నవాళ్ళని మైల్డ్గా వాళ్ళకి ఏదైతే ఆస్తమాకి కానీ లేదా అలర్జీకి కానీ కారణం ఉంటుందో ఆ కారణాన్ని డైలీ కొంత తక్కువ మోతాదులో ఇంట్రడ్యూస్ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి ఈ అలర్జీ అనేది తక్కువగా అవ్వడానికి కారణంగా కొన్ని స్టడీస్ లో చూశారు. దీనికి ఇంకా క్లియర్ గా వాళ్ళు ఇంకా దాన్ని పెట్టుకుంటే మంచిది అనేది ఇంకా అంత క్లియర్ గైడ్ లైన్ లాగా రికమెండేషన్ లాగా రాలేదు. దీంట్లో దీనివల్ల పాజిటివ్ ఉంది, దీనివల్ల నెగిటివ్ కూడా ఉంది, అది ఎవరికి ఎలా ఎప్పుడు ఉంటుంది అన్నది మనకి ఇండివిజువల్ గా చూసి చెప్పొచ్చు కానీ జర్నలైజ్ చేయలేము.
1: కాబట్టి పెట్ యానిమల్స్ నుంచి ఎక్కువ కొంత వైరస్లు కానీ లేదంటే ఈ వాటి చర్మం మీద ఉన్నటువంటి ఈ వెంట్రుకల ద్వారా కానీ శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
0: యా, అవకాశం అయితే ఉందండి.
1: బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఇక్కడ డాక్టర్ గారు, ప్రధానంగా మరి గుర్తించిన తర్వాత మరి వైద్యం తీసుకుంటుంటారు, ఒక్కొక్క సందర్భాల్లో అర్ధరాత్రి పూట కూడా ఇవి ప్రకోపించే అవకాశాలు ఉంటాయి, అటువంటి సందర్భంలో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అర్ధరాత్రి పూట సడన్ గా ఇలా ఎప్పుడైనా అయితే ఫస్ట్ మనము చేయాల్సింది దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ లేదా డాక్టర్ కానీ ఎవరున్నారో ఫస్ట్ దాన్ని ఎంక్వైరీ చేసుకుంటూ ఇంటి దగ్గర ఇంతకు ముందు ఆల్రెడీ ఇలాంటి సమస్య ఎప్పుడైనా వచ్చినప్పుడు డాక్టర్ ఏమైనా ప్రిస్క్రిప్షన్లో ఇంత నెబులైజేషన్ వాడుకోండి, లైక్ ఇది నేసల్ స్ప్రే అంటారు, లైక్ ముక్కులో ఈ స్ప్రే కొట్టి చూడండి అని ఇట్లాంటివి చెప్పినవి ఏమైనా ఉంటే అవి మీరు ఇంటి దగ్గర ట్రై చేస్తూ దారిలో వస్తూ ఇవి ట్రై చేసుకుని రావచ్చు. లేదు నాకు ఇంటి దగ్గర నేను

0: మొబిలైజేషన్ అనేది ఇప్పుడు అందరూ ఆ మెషిన్ పెట్టుకొని ఇంత మోతాదులో ఒక 1 ml ఇది మెడిసిన్ వేసి దాంతోపాటు నార్మల్ సెలైన్ ఒక 3 ml అంటే 4 నుంచి 5 ml వరకు దాంట్లో వేసుకొని నెబులైజేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటి దగ్గర అది రిలీఫ్ వచ్చిందా లేదా, అంటే ఒకవేళ ఇప్పుడు పక్కనే 10 నిమిషాల్లో హాస్పిటల్ ఉందంటే వాళ్ళు ఇంట్లో ఏం చేసుకోకపోయినా సరే, కానీ ఇది కానీ ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది, నేను ఇంటి దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చినప్పుడు ఇది తగ్గింది అనుకుంటే డెఫినెట్గా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేసుకొని తీసుకొని రావచ్చు.
1: అంటే డాక్టర్ గారు, ఇక్కడ ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో అయితే మీరు చెప్పినట్టు డాక్టర్లు అందుబాటులో ఉంటారు ఏ సమయమైనా కూడా, ఈ మధ్య 24 గంటల హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ పల్లె ప్రాంతాల్లో, ప్రత్యేకించి ఈ పట్టణాలకు దొరకనటువంటి ప్రాంతాల్లో ఇటువంటి సమస్య వస్తే చాలా తీవ్రంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి వారు అంటే ప్రాథమిక చికిత్సగా ఏం చేసుకుంటే మంచిది అంటారు?
0: ముఖ్యంగా డిసీజ్ అంటే ఇప్పుడు ఈ జబ్బు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ముందుగానే ఒక 2 రోజులకి అవును ఇది అంతా ఒకేసారి అంత సడన్ గా సీరియస్ గా అవ్వడానికి కారణం అయితే ఉండదు. సో మొదటిగానే మనం గుర్తించి దానికి తగ్గట్టుగా ఒకసారి డాక్టర్ని కలిస్తే ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, అంటే బాబు మనకి ఎంత సీరియస్గా ఉన్నాడు అన్నది తను ఒక డాక్టర్ చూసి ఇన్ని రోజుల తర్వాత రండి అన్నవి అవి కరెక్ట్గా ఫాలో అయితే మనం అర్ధరాత్రులు ఇట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ మనం అవాయిడ్ చేయడం అనేది ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఆ తర్వాత లేదు ఇది అవాయిడ్ చేయలేకపోయాము ఇంటి దగ్గరే అంటే ఇంటి దగ్గర అయినా కానీ వాళ్ళకి భుజానికి వేసుకొని ఆ శ్వాస పీల్చుకునేదానికి తగ్గట్టుగా వాళ్ళకి సమాధానం చెప్తూ సైలెంట్ అయితే ఓకే, లేదంటే మాత్రం ఇంటి దగ్గరే అన్ని చేయడానికి అయితే మాత్రం కుదరదు.
1: తర్వాత పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు అంటే ఒక్కోసారి తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంటాయి, అది ఎక్కువగా అర్ధరాత్రి పూట మనం చూస్తుంటాం. అయితే ఆ తీవ్ర స్థాయిని గుర్తించేది ఎలాగంటారు?
0: పిల్లలు కంటిన్యూస్ గా ఏడుస్తూ వాళ్ళు ఏడుస్తున్న టైంలో వాళ్ళ కలర్ అంటే వాళ్ళ రంగు ఎలా ఉంది, ఎర్రగా ఉన్నారా ఏడుస్తూ, లేదా వాళ్ళకి ఏడుస్తున్న టైంలో వాళ్ళకి ఆక్సిజన్ అందకపోతే వాళ్ళు పేల్గా అంటే వైట్గా అయిపోతూ అండ్ వాళ్ళ చేతులు నోరు దగ్గర బ్లూగా అయిపోతారు అన్నమాట. ఇది శ్వాసకోశ సమస్యలు లైక్ లంగ్స్కి సంబంధించినది దాంట్లో కూడా ఇలా అవుతారు, లేదా వాళ్ళకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు ఈ విధంగా రంగు మారుతారు. సో మనం ఇది ముఖ్యంగా వాళ్ళు ఏడుస్తూ రంగు మారారా లేదా రంగు మారినాక ఏడ్చినాక రంగు నార్మల్ అయిందా, అంటే మనకి టైం లైన్ ఆఫ్ ఈవెంట్స్ అన్నది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ముందు వెనక చెప్పినా కానీ అది లంగ్స్కి వెళ్తుంది, లేదా తర్వాత చెప్పినా కానీ అది హార్ట్కి వెళ్తుంది. సో కాబట్టి క్లియర్గా ఎవరైతే చూశారో తల్లి కానీ తండ్రి కానీ చుట్టుపక్కల ఎవరైతే కేర్ తీసుకుంటారో వాళ్ళు ఎలా అవుతున్నారో అనేది చూసుకొని దాన్ని బట్టి చెప్తే అప్పుడు డాక్టర్కి ఇంకా త్వరగా అది దేని సమస్య అనేది వితౌట్ ఇన్వెస్టిగేషన్ కొంచెం ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది.
1: అంటే ముందుగా బ్లూ కలర్ వచ్చి తర్వాత సమస్య వచ్చింది, తర్వాత సమస్య వచ్చిన తర్వాత బ్లూ కలర్, ఈ విషయంలో జాగ్రత్తగా చెప్పాలి డాక్టర్ గారు, చెప్తే తగిన వైద్యం చేయడానికి అవకాశం ఉంది, కరెక్ట్ వైద్యం చేయడానికి కూడా అవకాశం ఉంది. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇక్కడ ఇంతకుముందు అంటే వైద్య శాస్త్రంలో కూడా ఎప్పటికీ ఉండేది ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్ అంటాం, అంటే సమస్య వచ్చిందానికంటే నివారించుకోవడం చాలా మంచిది. అంటే ఈ చిన్న పిల్లల్లో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలను కూడా ప్రత్యేకించి శ్వాసకోశ సమస్యలని నివారించుకునేటువంటి ఉపాయాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: డెఫినెట్గా నేను ఫస్ట్ చెప్పినట్టు తల్లిపాల ఇంపార్టెన్స్ ఎందుకు చెప్పానంటే ఎవరైతే తల్లిపాలు మొదటి 6 నెలలు ఓన్లీ తల్లిపాలు ఇస్తారో వాళ్ళకి ఇలాంటి సమస్యలు తక్కువ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని పట్టుకోవడము అండ్ చుట్టుపక్కల ఎవరన్నా సిగరెట్లు తాగుతూ లైక్ లేదా ఏదైనా పొగ ఎక్కువగా ఉంటున్న ఏరియాస్లో ఉంటూ అండ్ ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉంటున్నారనుకోండి లైక్ ఇలాంటి వాటిల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి కనీసం పిల్లలు ఉన్న ఏరియాని మనం నీట్గా పరిశుభ్రంగా ఉంచుకొని
1: దుమ్ము ధూళి లేకుండా తుడుచుకోవాలి బాగా.
0: అవునండి. అండ్ ఇంకా ఫ్రీ ఎయిర్ ఉంటున్నట్టు లైక్ ఇప్పుడు అందరూ ఏం చలికాలం వచ్చేసిందని చెప్పి ఏమి ఫ్యాన్లు ఏమి వేయకుండా ఊరికే అలా పెట్టేసి అసలు ఎయిర్ మూమెంటే లేకుండా చేస్తారు
1: దానివల్ల.
0: అవునండి. దానివల్ల కూడా ఇంకా మనకి వైరస్లు ఇవన్నీ ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దీనివల్ల.
1: డాక్టర్ గారు, నివారణలో ప్రధానమైనటువంటి విషయం వ్యాక్సినేషన్స్, ఈ మధ్య ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని నివారించుకోవడంలో ప్రధాన పాత్ర వహించేది వ్యాక్సినేషన్. మరి అటువంటి వ్యాక్సినేషన్స్ ఈ శ్వాసకోశ సమస్యలకు ఉన్నాయంటారా?
0: ఉన్నాయండి. గవర్నమెంట్ ఇప్పుడు న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా 10-valent కాంజుగేట్ వ్యాక్సిన్ ని మార్కెట్లో ఫ్రీగా ఉచితంగా ఇస్తుంది. సో ఆల్రెడీ 10-valent వ్యాక్సిన్ అనేది 1.5 month, 2.5 month, 3.5 month లో ఆల్రెడీ గవర్నమెంట్ అది ఇస్తుంది. దీంతో పాటుగా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఇవ్వట్లేదు, అది అడిషనల్గా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు 6 నెలల వయసులో ఒక వ్యాక్సిన్, 7 నెలల వయసులో ఒక వ్యాక్సిన్ ఉంటుంది. అండ్ ప్రతి సంవత్సరం ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చినప్పుడు ఈ చలికాలము వచ్చిన టైంలో మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇంకా పెద్దగా అయితే మనమైనా కానీ ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్లీ, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటాము, ఫ్లూ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్స్ ఇచ్చుకుంటే మనకి ఇలాంటి

0: సమస్యలను మనము తగ్గించుకోవచ్చు అండ్ కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: బాగుందండి డాక్టర్ గారు. చిన్నపిల్లలు వచ్చేటువంటి శ్వాసకోశ సమస్యలు ఎలా ఉంటాయి, మరి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, మరి వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే నివారణ ఏ రకంగా చేసుకోవాలంటే విషయాలను కూడా చాలా బాగా వివరంగా తెలియజేస్తారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు మీరు పసిపిల్లల్లో శ్వాసకోశ సమస్యలు, కారణాలు, నివారణ, చికిత్స గురించి డాక్టర్ జి సుదీప్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి మురళి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, నేడు జూన్ 28 పివి నరసింహారావు జయంతి. పివిగా పేరుబడిన రాజకీయ చాణక్యుడు పాములపర్తి వెంకట నరసింహారావు వరంగల్ జిల్లాలో 1921 జూన్ 28 జన్మించారు. విద్యార్థి దశలో త్రిపుర కాంగ్రెస్ మహాసభలకు హాజరై అక్కడ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ తదితర నాయకులతో హైదరాబాద్ సంస్థానం సమస్యల్ని ఏకరూపెట్టారు. హైదరాబాదులో బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ న్యాయవాదిగా చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కావాలనే ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. సాహిత్యంపైన ఎంతో పట్టున్న ఈయన విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడుగులు నవలను సహస్ర పణ్ పేరుతో హిందీలోకి అనువదించగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1957 తొలిసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. తదుపరి 1962 తిరిగి ఎన్నికై మంత్రి పదవి స్వీకరించారు. రాజకీయ చతురత కలిగిన వీరు పరమపద సోపానంలో ఎన్నో మెట్లెక్కి 1978 సెప్టెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చిన ఈయన జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 1980 పార్లమెంటుకు ఎన్నికై 1981 విదేశాంగ మంత్రిగా భారతదేశ కీర్తిని ఇన్వాడింపజేశారు. 1984 రాజీవ్ మంత్రివర్గంలో రక్షణ శాఖ, మానవ వనరుల శాఖ నిర్వహించారు. రాజీవ్ గాంధీ మరణానంతరం 1991 జూన్ 21 దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. భారత ఆర్థిక విధానాలను సరళీకృతం చేసి గ్లోబలైజేషన్కు ద్వారాలు తెరిచారు. ప్రధాని పదవికాలం తర్వాత ఇన్సైడర్ పేరుతో వీరు రాసిన గ్రంథం వీరి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని అంటారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని ఢిల్లీలో ఎగరవేసిన వీరు 2004 డిసెంబర్ 23 కన్నుమూశారు. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రకటనలు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: చెప్పండి.
8: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
7: కానీ నేను ఎందుకు
8: ఒక్కరే వేరే

0: బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఓబ్లేసన్న సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: మన్ కీ బాత్, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులో మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానళ్లు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మనసులో మాట కార్యక్రమం తిరిగి రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మీరు కూడా mygov.in ఓపెన్ ఫారం ద్వారా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. గుర్తుంచుకోండి, ఆదరణీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనసులో మాట మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు.
4: కార్యక్రమంలో ఓ పాట వినండి. ఈనాటి ఈ బంధం ఏనాటిదో చిత్రం కోసం పి సుశీల పాడింది, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: During the next 2 to 3 days. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Naresh. News about Prime Minister Narendra Modi's Seychelles visit figure prominently on the front pages of newspapers this morning. The Times of India carries a picture of PM Modi feeding a 194-year-old giant tortoise, Jonathan, considered the world's oldest living land animal, during his visit to the National Botanical Garden there. The Ram Temple Trust has confirmed that its General Secretary Champat Rai and member Anil Mishra have tendered their resignations amid allegations of irregularities in donations, reports Hindustan Times. Iran-US trade, fresh attacks in worst escalation post-deal, writes the Financial Express, adding that each side says the other is violating the interim ceasefire. Under the headline, How Schools Breach Children's Data Privacy, the Economic Times reports that photos and videos of school children are posted on school websites and social media feeds without parental consent, potentially violating DPDP Act, exposing kids to online abuse and risks. In its editorial, captioned Plutocracy Gone Crazy, the Statesman writes that artificial intelligence has already taken away entry-level accounting, customer service, reporting and administrative support jobs. Significantly, in the first 10 months of 2025, AI was responsible for 11 lakh layoffs in the US tech sector. The paper adds that Anthropic, the present leader in AI technology, has called for stricter regulation of AI, warning of joblessness and even creation of bioweapons should AI remain unregulated, concluding that we can only ignore these warnings at our peril. And finally, arm in arm, Indians in US savor taste of home. Retailers push diaspora demand with WhatsApp alerts and neighborhood vans as mango exports from India seen rising 30% this season, notes the Economic Times. And with that, it's back to you, Naresh.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with President of Seychelles, Patrick Hermini, today, to also address Seychelles National Assembly and interact with members of Indian diaspora. Prime Minister to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 this morning. Ministry of External Affairs asks Indian citizens not to undertake Kailash Mansarovar Yatra without all required travel documents. US military strikes multiple targets in Iran for second day at the direction of President Donald Trump. Death toll in Venezuela's earthquakes rises to 1,430 as rescuers continue search for survivors. And India's Kidambi Srikanth enters final of men's singles event at US Open Badminton in California. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Visakhapatnam Jilla Samachara Lekha Rachana Sri P. Srinu Babu.
3: విశాఖ కేంద్రంగా ప్రారంభమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు, విశాఖ వేదికగా సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ సమావేశం, ఎన్ఆర్ఐ వైద్య కళాశాల 6వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విఎంఆర్డీఏలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోందని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక కోసం విశాఖలోని మధురవాడలో శాఫ్ స్టేడియంలో నిర్వహిస్తున్న ట్రయల్స్ను రాష్ట క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారుల ప్రతిభను పరిశీలించడంతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్పై స్వయంగా సైక్లింగ్ చేశారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మత్స్య వ్యాపార పరిశ్రమల శాఖల ప్రతినిధులు పాల్గొన్న ఈ నేషనల్ వర్క్షాప్ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచుతామని ఆయన తెలిపారు. ప్రపంచ

పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నెట్ జీరో హెల్దీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేర్ బీచ్ రోడ్డు మీదుగా హోటల్కు చేరుకున్నారు. వైద్య విద్య అనేది డిగ్రీతో ముగిసే ప్రక్రియ కాదని, జీవితాంతం నేర్చుకుంటూ సమాజానికి అంకిత భావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. భీముని పట్టణం మండలం సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇన్స్టి

0: అంటూ సమాజానికి అంకిత భావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. భీముని పట్టణ మండలం సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించిన 6వ ఎంబీబీఎస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 188 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలో జీవనశైలి వ్యాధులు, అంటువ్యాధులు కాని వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ విభాగంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో ఉక్కు ద్రవంతో ఉన్న ల్యాండిల్ ఒక్కసారిగా పేలి కరిగిన ద్రవం ఉక్కు కార్మికులపై పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత, వాసంశెట్టి సుభాష్ తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి జ్ఞాన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన DG100X ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్టంలో 22 ప్రపంచ స్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన ఋషికొండలోని పర్యాటక భవన సముదాయాన్ని వినియోగం, తదుపరి కార్యాచరణపై రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భవన సముదాయాన్ని స్వయంగా సందర్శించింది. ఈ రాజప్రాసాదాన్ని కూల్చివేయకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా హాస్పిటాలిటీ రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి శ్రీనుబాబు పతివాడ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా సీతారామ శాస్త్రి గీతానికి చక్రవర్తి స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట దొంగమగుడు చిత్రం నుంచి. కోరిన వారు వరంగల్ కరీమాబాద్, బొమ్మలగుడి నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. కోడిగూరు నుంచి ఎల్లాకృష్ణ, శేషు, పణి, రంజని, స్వప్న, లలిత, కళ్యాణి, రాధ, కృష్ణవేణి వారి కుటుంబ సభ్యులు. కర్నూలు చిత్తారి వీధి నుంచి రాముడు, సావిత్రి, విజయ రూప, లోకేష్, వెంకటేష్, మహేష్, ఎల్లేష్, విజయలక్ష్మి, పార్వతి, తిమ్మప్ప, గౌతమి, మీనాక్షి, కౌశిక్, ఉదయ్, లుకిత, చేతన్, నవ్య, ఇషానాథ్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: కార్యక్రమంలో తర్వాత ప్రేమదేశం చిత్రం కోసం ఏఆర్ రహమాన్ స్వీయ సంగీత నిర్వహణలో బృందంతో కలిసి పాడిన పాట కోరిన వారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రజిత, రాధిక, సునీత, చిట్టి, రిక్కీ, విఘ్నేష్. కర్నూలు చిదంబరరావు విధి నుంచి గోవిందరాజులు, సుభాషిణి, అభిలాష్, పెరమళ, నాగలక్ష్మి, తులసి. కొత్తకోట నుంచి సంద జానకమ్మ, గురుమూర్తి, వర్ధన్, పవన్ రాయ, ఇషాన్ రాయ, శ్రీచరణ్ రాయ వారి కుటుంబ సభ్యులు.

0: వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: అభిరుచుల తర్వాత కెవి మహదేవన్ స్వర నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్ర గీతం పెళ్లి పుస్తకం చిత్రం నుంచి. కోరినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, ఇంకా కర్నూలు రాంబొట్ల దేవాలయం దగ్గర నుంచి విజయలక్ష్మి, శ్రీకాంత్, గోవర్ధన్, పవన్ కుమార్, షణ్ముఖప్రియ, మౌనశ్రీ వారి కుటుంబ సభ్యులు, నందికొట్కూరు నుంచి ఖాజా, రాజా, వలీ, శేషావలి, ఫర్జానా, రిజ్వానా వారి కుటుంబ సభ్యులు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తర్వాత సుబ్బు చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ గంగ ఆలపించిన గీతం. సంగీతం మణిశర్మ. కోరిన వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, పెరక కొమరయ్య, శివకోటి శేఖర్, ఈశ్వర్, కార్తీక్ లక్ష్మయ్య, రాజుల నుంచి జయన్న, మేఘనాథ్, పాపన్న, సంధ్య వారి కుటుంబ సభ్యులు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి అభిరుచి మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ఓ ప్రకటన.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: అభిరుచిలో ఇప్పుడు వినండి వేటూరి గీతానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన గీతం. సాగర సంగమం చిత్రం నుంచి కోరినవారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, ఆరాధ్య, విన్ని వారి కుటుంబ సభ్యులు. ఇంకా నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తరువాత చక్రవర్తి స్వర్గల్పనలో రాముడు కాదు కృష్ణుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు సాహిత్యం కోరిన వారు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబూరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, కోటి రాము, పైడితల్లి రజని, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, వెంకటేష్ నరసింహరావు, రాజశేఖర్, మహమ్మద్ ఇనాయతుల్లా వారి మిత్రబృందం, ఇంకా నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: కార్యక్రమంలో తర్వాత శంకర్ మహాదేవన్, గోపిక, పూర్ణిమ బృందం పాడిన చంద్రబోస్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చిత్రం గబ్బర్ సింగ్. కోరినవారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారెపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, బండి కిషోర్, హరిప్రియ, వేదశ్రీ, ఏ నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విక, జోగ నర్సయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత్, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అభిరుచిలో తర్వాత రాజశ్రీ గీతం, ఇళయరాజా సంగీతం, గుణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట. కోరినవారు కర్నూలు మధుర నగర్ నుంచి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి బాషా, ముబిన్ బేగం, అబ్దుల్ మన్నన్, సైమా, మహబూబ్ బాషా, మిందత్ బేగం వారి గ్రామ ప్రజలు.
2: రాయి.
3: ఏం రాయాలి?
2: లెటర్.
3: ఎవరికి?
2: నీకు.
3: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్ట నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియా, ప్రేమతో నీకు.
3: నీకు
2: నే
3: రాసే.
2: నేను రాసే
3: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
4: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం.
4: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
4: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
2: అదే
4: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత, కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులో మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానళ్లు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మనసులో మాట కార్యక్రమం తిరిగి రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మీరు కూడా mygov.in ఓపెన్ ఫారం ద్వారా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. గుర్తుంచుకోండి, ఆదరణీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనసులో మాట మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు.
1: అభిరుచిలో చివరిగా కొండవేటి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన వేటూరి సుందరరామమూర్తి గీతం, ఇళరాజ సంగీతం. కోరినవారు శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, ఉమే సల్మా, అహిల్ లుబినా, షహనా ముజామిల్ గోరా మిత్ర బృందం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గారావు, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గాప్రసాద్, కృష్ణవేణి.

ఇంతవరకు మీరు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ కథారచయిత, దర్శకుడు, నటుడు కె భాగ్యరాజు గురించి కొన్ని వివరాలతో కూడిన చిత్రగీతాలు విందాం. తమిళ చిత్ర పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. భారతీయ చలనచిత్ర స్క్రీన్ ప్లే రారాజుగా పేరొందిన దర్శకుడు, నటుడు, కథ, మాటల రచయిత, సంగీత దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 73 ఏళ్ళు. నిన్న ఉదయం ఆయన గుండెపోటుకు గురయ్యారు. కె భాగ్యరాజ్ కృష్ణస్వామి భాగ్యరాజ్ ఒక

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత. ఈయన భారతిరాజ తన గురువైన దర్శకుడితో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కథ అందించిన సినిమా తూర్పు వెళ్లే రైలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శివ సంగీత నిర్వహణలో పాడిన ఆరుద్ర గీతం ఇది.

1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలోని వెల్లంకోయల్ గ్రామంలో తెలుగు కుటుంబంలో జన్మించిన భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. చిత్ర పరిశ్రమపై మక్కువతో దర్శకులు జి రామకృష్ణన్, భారతీ రాజాల వద్ద సహాయ దర్శకుడుగా భాగ్యరాజ్ తన సినీ కెరీర్ను 1977లో ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన 16 వేదనలే, తెలుగులో 16 ఏళ్ల వయసు, కిలకపోగం రైల్, తూర్పు వెళ్లే రైలు వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. భాగ్యరాజ్ కథ అందించిన మరో చిత్రం 3 ముళ్ళు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట వినండి. సంగీతం రాజన్ నాగేంద్ర.

കെ ഭാഗ്യരാജ്, സുവർ ഇല്ലാത ചിത്രങ്ങൾ ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అనేక చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడుగా కూడా నటించారు. మధ్యతరగతి కుటుంబం కథలకు సున్నితమైన హాస్యాన్ని జోడించి సినిమాలు తీయడంలో భాగ్యరాజ్ సిద్ధహస్తుడు. ప్రేక్షకులుడు నాడిని పసికట్టి ఆ తరహా చిత్రాలనే ఎక్కువగా తీశారు. చిరునవ్వుల వెనుక భావోద్వేగాల లోతును చూపిన దర్శకుడిగా, ప్రతి గుండెను సున్నితంగా స్పృశించిన రచయితగా భాగ్యరాజ్కి పేరుంది. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ప్రణయ గీతం చిత్రం నుంచి.

భాగ్యరాజు కూడా తన గురువు భారతిరాజా తరహాలోనే భారీ బడ్జెట్ చిత్రాల జోలికి వెళ్లకుండా విదేశాల్లో షూటింగ్లు చేయలేదు. కేవలం గ్రామీణ నేపథ్యంలోని అందమైన లొకేషన్లతో తన చిత్రాల చిత్రీకరణ పూర్తి చేసేవారు. సామాన్య ప్రజలకు అలవాటైన సుపరిచితమైన బహిరంగ ప్రదేశాలు, గ్రామాలు, చిన్న పట్టణాల్లో షూటింగ్ చేసేవారు. నటీనటులపై ఆధారపడకుండా కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, పాటలను నమ్ముకుని చిత్రాలు తీసి భారీ విజయాలను అందుకున్నారు. తమిళంలో 16 వయదనలే, తెలుగులో 16 వయసు చిత్రం. తమిళ్లో ఈయన 2-3 నిమిషాలు సహాయక పాత్రలు కూడా పోషించి జూనియర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. అప్పట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం, చక్రవర్తి సంగీతం, చిత్రం 16 వయసు.

0: 1980-1990 మధ్యకాలంలో ఆయన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి ప్రధానంగా తమిళ భాషలో విలక్షణమైన చిత్రాలను నిర్మించడం ప్రారంభించారు. భాగ్యరాజ్ తన స్క్రిప్టు తనే రాసి దర్శకత్వం వహించిన చిత్రాలలో తరచుగా ప్రధాన పాత్రల్లో నటించారు. తద్వారా నటుడు దర్శకుడు అనే శైలిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన చలనచిత్ర నిర్మాణ శైలి సాపేక్షంగా విస్తృతమైన చమత్కారమైన ద్వంద్వార్థాలతో కూడిన స్క్రిప్టు మరియు సామాజిక నేపథ్యాల ఫ్రేమ్ వర్క్కు ప్రసిద్ధి చెందింది. ఆయన ఆన్ స్క్రీన్ పాత్రలు సాధారణంగా వారి వ్యంగ్య హాస్య చతురత మరియు తెలివైన పరాక్రమంతో నిండుకొని ఉంటాయి. ఆయన తను దర్శకత్వం వహించని లేదా రాయని చిత్రాలలో చాలా అరుదుగా నటించారు. టిక్ టిక్ టిక్ అనే సినిమాకు ఈయన స్క్రిప్ట్ను అందించారు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గోపాలకృష్ణ, ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం విందాం. సంగీతం ఇళయరాజా.
1: కడతం కడతం కడతం కడతం కడతం.

భాగ్యరాజ్ గురువైన భారతీరాజ ఈ నెల 10వ తేదీన మరణించారు. ఆయన మరణంతో భాగ్యరాజ్ కొంత కుంగిపోయారని, అనుక్షణం ఆయన్నే గుర్తు చేసుకునేవారని సన్నిహితులు చెబుతున్నారు. గురువు మరణించిన 18 రోజులకే శిష్యుడు కె భాగ్యరాజ్ కన్నుమూయడం విషాదకరం. నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈయన అంత్యక్రియలను నిర్వహిస్తోంది. రాధా కళ్యాణం చిత్రంకి తెలుగులో బాబు దర్శకత్వం వహించారు. భాగ్యరాజ్ కథ అందించారు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన

0: ఇంతవరకు మీరు చిత్రాంజలి కార్యక్రమంలో దర్శకుడు కె భాగ్యరాజ్ దర్శకత్వం వహించి కథనందించిన చిత్రాల నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వార్తావాణి, 10 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. విజయవాడ కేంద్రం నుంచి 10 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రకటనలు. 11 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ముందుగా వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తావాహిని వింటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
3: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ మలయాళ పాత్రికేయులు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీరంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాజ్ఞిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటులు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
2: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో బుధవారం నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు. ముందస్తు గుర్తింపు, పూర్తిస్థాయి చికిత్స, పోషకాహారం మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాల అమలుపై వివరాలను తెలియజేశారు.
3: విఐపి కల్చర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు, సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజాకేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను దేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
4: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Shriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian

0: ఇండియన్ ఈస్ ఏ
1: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ కూటమికి చెందిన 11 సభ్యదేశాల భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే అంశంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల పనితీరును జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షించారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చింది.
2: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా యువ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
1: ఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ ఎన్సీఓఆర్డీ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన కోరారు. మాదక ద్రవ్య రహిత భారత నిర్మాణం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, చట్టాలు, సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ
3: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయి కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై. ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే ఔర్ హమారే సంయుక్త ప్రయాస్ సే జీత్. इसके लिए सभी सरकारों को एक साथ एक मंच पर आना होगा और सभी सरकारों में सभी विभागों को एक मंच पर आना होगा.
2: పార్లమెంట్ భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులు రాజ్యసభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వారితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సన్నా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా పదవీ ప్రమాణం చేశారు. అలాగే జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యులు పరిమల్ నాథ్వానీ కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
1: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సంయుక్తంగా కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నిర్మిస్తున్న ఆనకట్టలు ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. 73 సంవత్సరాల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కొత్త గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు భద్రత సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని, దాని ఫలితంగా గుజరాత్లో నీటి లభ్యత గణనీయంగా పెరిగిందని సిఆర్ పాటిల్ తెలియజేస్తూ
4: जो केंद्र सरकार की ओर से जो तय होगा, किसी को अन्याय न हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने, इसके लिए आज तीनों मुख्यमंत्रियों ने सहमति दी है. माननीय प्रधानमंत्री जिस तरह से देश में

0: सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा।
1: ఓడల రీసైక్లింగ్ రంగంలో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్ లో భారతదేశ వాటా 2024లో 30% ఉండగా 2025 నాటికి అది 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సదస్సు UNCTAD తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు నౌకాయానం జలమార్గాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ పరిమాణం 2024లో 1.86 మిలియన్ స్థూల టన్నుల నుంచి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది దాదాపు 60% వృద్ధిని సూచిస్తుందని తెలిపింది. పర్యావరణ అనుకూల విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2: భారత సారథ్యంలో నిర్వహించిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖల మంత్రుల సదస్సు హర్యానాలోని గురుగ్రామ్లో గురువారం విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, సభ్యదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉప మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇంధన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయని మంత్రి తెలుపుతూ,
3: guided by the vision of our honorable prime minister and the BRICS chairship theme building for resilience, innovation, cooperation and sustainability, India seeks to strengthen BRICS cooperation towards building energy systems that are resilient, future ready, technologically advanced, environmentally sustainable and people centric. India's own energy journey reflects this approach.
1: న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI నిర్వహించిన AI ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి కృత్రిమ మేధ కొత్త పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. పరిపాలన, పరిశ్రమలు, సేవారంగం, విద్య సహా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
2: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేపట్టారు. ఈగల ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అమరావతిలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
4: రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం కింద భావించాను. ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి, ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
1: న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా సంచికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని తెలిపారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్య పనితీరు, ప్రపంచ మార్కెట్లలో భారత ఔషధ పరిశ్రమ పెరుగుతున్న ప్రాధాన్యంపై నివేదికలో ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

0: లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు ప్రకటించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు వద్ద ప్రసిద్ద రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్టంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికలకు అనుగుణంగా రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ కసుమూరు దర్గాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రొట్టెల పండుగకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి, కొండ్రు భరత్ రత్నాకర్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన రంగస్థలం చిత్రం నుంచి ఈ పాట, చంద్రబోస్ రచన

0: శ్రోతలకు ఒక గమనిక. పోలియోరహిత భారత నిర్మాణంలో భాగంగా ఈరోజు మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. గమనిక విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎంఎం కీరవాణి సునీత పాడిన నేనున్నాను చిత్రం నుంచి, చంద్రబోస్ రచన.

0: కార్యక్రమంలో ఇప్పుడు మాధవ పెద్ది పాడిన మాయాబజార్ చిత్రం నుంచి పింగళి రచన.
1: వివాహ భోజనంబు

స్వతంత్ర భారతదేశంలో పలువురు ఆంధ్ర నాయకమణులు జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానాలను అలంకరించి ప్రతిభావంతంగా తమ పాత్రను నిర్వర్తించారు. భారత ప్రధానమంత్రి పదవి వరించిన అపూర్వ గౌరవం ఆంధ్ర నాయకులు శ్రీ పివి నరసింహారావు గారికి దక్కటం తెలుగు ప్రజలకు అత్యంత ప్రమోదకరం. శ్రీ నరసింహారావు గారు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా లక్నేపల్లి గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు. రుక్మాబాయమ్మ సీతారామారావు గార్లు తల్లిదండ్రులు. కరీంనగర్ జిల్లా వంగర వారి స్వగ్రామం. బాల్యం నుండి వారికి గణితం, విజ్ఞాన శాస్త్రం, చరిత్ర, భాష, సాహిత్యం, సంగీతం, క్రీడలలో అభినవేశం ఏర్పడింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బి పరీక్షలో సర్వప్రథములుగా ఉత్తీర్ణులై స్వర్ణపతకం సాధించారు. అనంతరం హైదరాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. 1952లో గోల్కొండ సమీపంలో ఏర్పాటు చేయబడిన జాతీయ కాంగ్రెస్ మహాసభను విజయవంతం చేయటంలో పివి గారు ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలో జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాలు, విధానాల గురించి ఆంగ్లంలో లఘు గ్రంథం రచించారు. అప్పటి నుండి ప్రజాసేవా రంగంలో, సాహిత్య, సాంస్కృతిక, సేవా సంస్థల కార్యకలాపాలలో క్రియాశీలకమైన పాత్రను వహిస్తూ వచ్చారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఉద్యమంతో వారికి సాన్నిహిత్యం ఏర్పడింది. 1953లో ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాము స్వయంగా తమ భూమిని ఉద్యమానికి సమర్పించారు. 57లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నాటి నుండి వారి రాజకీయ ప్రస్థానం ఊపందుకున్నది. వరుసగా 3 పర్యాయాలు అక్కడి నుండే శాసనసభ్యులుగా వారు ఎన్నికయ్యారు. దేవదాయ, వైద్య, ఆరోగ్య శాఖలను నిర్వహించి అభ్యుదయకరమైన సంస్కరణలను చేపట్టారు. వివిధ శాసనసభా ఉపసంఘాలలో సభ్యులుగా తమ నిస్వార్థమైన సేవలను అందించారు. తెలుగు పారిభాషిక పదకోశ నిర్మాణ సంఘంలో సభ్యులుగా గణనీయమైన సేవలను అందించిన తీరు వారికి మాతృభాష పట్ల గల మమకారానికి ప్రముఖ తార్కాణం. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి స్వామి రామానంద తీర్థ మార్గంలో విముక్తి సమరంలో పోరాడారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు తమ పదవికి రాజీనామా చేసినప్పుడు ఎల్లరకు ఆమోదయోగ్యులైన వ్యక్తిగా శ్రీ పివి నరసింహారావు గారు 1971 సెప్టెంబర్ 28 విజయదశమి నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అలంకరించి విజయపథంలో ముందంజ వేశారు. 1972 మార్చి 20న ఎన్నికల్లో గెలుపొంది పదవికి వన్నె తెచ్చారు. తమ మంత్రివర్గంలో వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించారు. ఆయనకు ముందు కానీ ఆ తరువాత కానీ ఏ ముఖ్యమంత్రి సాహసించని భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. అనంతరం 1977లోనూ 84లోనూ పార్లమెంటుకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించారు. తమ అసమాన రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రతిభా పాటవాలతో అంతర్జాతీయ దౌత్య సందర్భాలలో ప్రపంచవ్యాప్తంగా తమ సంస్కరణల ద్వారా కీర్తి ప్రతిష్టలను సంపాదించారు. అనంతరం రాజీవ్ గాంధీ మంత్రివర్గంలోనూ రక్షణ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను కూడా సమర్థంగా నిర్వహించారు. ఆ సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన గౌరవం వారికి దక్కింది. ఆ చట్టం ఆమోదింపబడిన తరువాత బలహీన వర్గాలు, మహిళల విద్యాభివృద్ధి, సాంకేతిక విద్య, వృత్తి విద్యతో పాటు భారతీయ సాంస్కృతిక పరిరక్షణ వంటి ప్రధాన అంశాలతో పివి గారు

అపారమైన సేవలను మనకు అందించారు. 1991 జూన్ 21వ తేదీన శ్రీ పివి గారు 10వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం కావించారు. తమ పదవీ కాలాన్ని ప్రతిభావంతంగా పూర్తి కావించుకున్న ప్రప్రథమ ఆంధ్ర నాయకులుగా శ్రీ నరసింహారావు గారు చరిత్రలో నూతనాధ్యాయాన్ని సృష్టించారు. అది ఒక ప్రత్యేక చారిత్రక ఘట్టం. ఆ కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో, సంయమనంతో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అపార రాజనీతిజ్ఞులుగా శ్రీ నరసింహారావు గారు మన ముందు సాక్షాత్కరిస్తారు. ఆనాడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఉనికిని కాపాడిన ఘనత శ్రీ పివి గారిది. వారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయ

చరిత్రలో నూతనాధ్యాయాన్ని సృష్టించారు. అది ఒక ప్రత్యేక చారిత్రక ఘట్టం. ఆ కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో, సంయమనంతో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అపార రాజనీతిజ్ఞులుగా శ్రీ నరసింహారావు గారు మన ముందు సాక్షాత్కరిస్తారు. ఆనాడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఉనికిని కాపాడిన ఘనత శ్రీ పివి గారిది. వారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనించింది. షెడ్యూల్డ్ జాతులు, తరగతుల ప్రజలకు కేటాయింపబడిన ఉద్యోగాలలో వారినే భర్తీ చేయడానికి ప్రత్యేక ఉద్యమం చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని విస్తరింపచేశారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు నూతన జవసత్వాలను కలిగించారు. ఇది వారి రాజకీయ చాణుక్య ప్రతిభకు తార్కాణం. వారి బహుముఖీనమైన ప్రజ్ఞలలో ఇది ఒక కోణం. శ్రీ పివి నరసింహారావు గారు బహుభాషావేత్త, సాహిత్యవేత్త, సాహిత్య స్రష్ట, విమర్శకులు కూడా. వారికి బాల్యం నుండి సాహిత్య రంగంలో వివిధ ప్రక్రియలలో అభిరుచి, అభినివేశం ఉన్నాయి. విద్యార్థి దశలోనే ద్విపదలు, వృత్తాలు, గీతాలు రచించారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడే మరాఠీ భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి మరాఠీ పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. 1948లో తమ సన్నిహితులైన శ్రీ పాములపర్తి సదాశివరావు గారితో కలిసి కాకతీయ పత్రికను స్థాపించారు. ఆ వారపత్రికలో విరివిగా వ్యాసాలు, వ్యాఖ్యలు, కవితలు, విమర్శలు వెలువరించారు. మహాకవి గ్రే ఎలిజీని తెలుగులోనికి అనువదించారు. గ్యాదర్స్ పెటల్స్ పేరుతో ఆంగ్లంలో కొన్ని భావగీతాలు రచించారు. వీరు రచించిన ఆర్తగీతికలు, ద్విపదలు ప్రసిద్ధికెక్కాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో మంచి పరిజ్ఞానం కలిగిన పండితులు. మరాఠీలో హరినారాయణ్ ఆప్టే రచించిన పన్ లక్షాత్ కోణ్ ఘోతో నవలను అబలా విజయం పేరుతో తెలుగులోనికి అనువదించారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు నవలను సహస్రఫణ్గా హిందీలోనికి అనువదించారు. ఈ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగులో వీరు రచించిన కథలు కాకతీయ తదితర పత్రికల్లో ప్రచురింపబడినాయి. రామవ్వ అనే కథ, మంగయ్య అదృష్టం అనే నవలిక మాత్రమే లభ్యమవుతున్నాయి. వీరి రచనల్లో పేర్కొనదగినది ది ఇన్సైడర్. ఇది పివి గారి ఆత్మకథతో కూడినది. అంతేకాదు, మహాదేవ వర్మ హిందీ రచనలకు ఒక ప్రామాణికమైన పరిశీలనా వ్యాసాన్ని హిందీలో రచించి విమర్శనా రంగంలో కూడా వారి విశిష్టతను చాటుకున్నారు పివి గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి షష్ఠిపూర్తి సభ కరీంనగర్లో ఏర్పాటు చేయబడినప్పుడు ఆ సభలో విశ్వనాథ నవలల్లోని ఇతివృత్తాన్ని హేతువాద దృష్టితో విమర్శించారు పివి గారు. అయితే విశ్వనాథ పట్ల వారికి ఎలాంటి విరోధమూ లేదు. అపారమైన గౌరవాదరాలతో ఆ తరువాత విశ్వనాథను రాష్ట్ర ఆస్థాన కవిగా నియమించారు. కొన్ని ధార్మిక సభలలో పివి గారు చేసిన సంస్కృత ప్రసంగాలు శ్రోతలను ఆనందాశ్చర్యాలకు లోను చేసేవి. అంతేకాదు, వారు గొప్ప ప్రకృతి సౌందర్యోపాసకులు కూడా. 1992 జూన్ 10వ తేదీన 114 దేశాల అధినేతలు పాల్గొన్న ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ప్లీనరీ సదస్సులో వారికి లభించిన 8 నిమిషాల సమయంలోనే పలు అంతర్జాతీయ సమస్యలను స్పృశిస్తూ, వాటికి పరిష్కారాలను సూచిస్తూ, భూమాతను ప్రస్తుతించే పలు శ్లోకాలు, పద్యాలు ఉట్టంకించి తమ ప్రసంగాన్ని రక్తి కట్టించారు. వాటిలో ఒకటి, అంబరచుంబిత శిఖరాలు నీ వక్షోజాలకు సరిపోలు, తుంగ తరంగ సాగరము నీ కటి ఆభరణముగా అలరారు, మొక్కేనమ్మా భూమాత నా

0: కాల త్రొక్కి తిని కరుణించు. ఇది వారి ప్రకృతి ఆరాధనకు ఒక ముఖ్యమైన ఉదాహరణ. శ్రీ పివి గారు తెలుగు భాష పట్ల వల్లమాలిన అభిమానం కలిగిన వారు. వేషభాషల్లో తెలుగుతనం మూర్తీభవించిన మహనీయులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా జ్ఞాన సరస్వతీ క్షేత్రమైన బాసరలో మొట్టమొదటి ఉత్తర్వులను వెలువరించారు. కళాశాల స్థాయిలో తెలుగును బోధనా భాషగా నిలపడానికి శాసనసభలోనూ మండలిలోనూ పట్టుదలతో కృషి చేశారు. శాస్త్ర పరిజ్ఞానం, పారిభాషిక పదజాలం తెలుగులో లేవు అనే ఆక్షేపణలను తొలగించడానికి పాఠ్యపుస్తకాల ప్రచురణకు తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారు. తెలుగును అధికార భాషగా చేయడానికి వారు చేసిన కృషి శ్లాఘనీయం. ఈ విషయంపై శాసనసభలో వారు చేసిన ప్రసంగం, వెలువరించిన శ్వేతపత్రం పండిత పరిశోధకులకు అబ్బురం కలిగించింది. వారి పాండిత్యానికి, సునిశిత ప్రజ్ఞకు, బహుముఖ విజ్ఞానానికి అది ఒక తార్కాణం. అంతేకాదు, విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కంప్యూటర్ను కూడా భారతీయ భాషల్లో ఉపయోగించే విధానానికి శ్రీకారం చుట్టి వారు తమ కృషిని ఆ రంగంలో కూడా ప్రకటించారు. దానితో కంప్యూటర్ విజ్ఞానం విస్తరించడానికి మార్గం సుగమమైంది. రాజకీయవేత్తగా కార్యకలాపాలు నిర్వర్తిస్తూనే దేశ సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేసిన సాహితీ చిద్విలాసమూర్తి శ్రీ పివి గారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కాలంలో అనువాద విభాగం ఏర్పాటైంది. అప్పటికే భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానం పేరుతో తెలుగులోనికి వారు అనువదించారు. ఒక శాస్త్రంగా, కళగా అభివృద్ధి చేసి అంతరించిపోకుండా భావితరాలకు అందించాలని సూచించారు. పివి గారి వృత్తి రాజకీయం, ప్రవృత్తి భాషా సాహిత్యాలు. అంతేకాదు, వారు ఒక వేదాంతి, సత్వగుణ సంపన్నులు, రాజనీతి దురంధరులు, నిత్య నిరంతర చైతన్యశీలి, గొప్ప విద్యావేత్త, ఆధునిక భారతావనికి ఆశాజ్యోతి, ఆంధ్రుడు గర్వించదగిన మహామనీషి, భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన భారతరత్న గౌరవాన్ని వారికి ప్రదానం చేసి గౌరవించుకోవటం ఒక గొప్ప సన్నివేశం. ఆయన ప్రగతి సూత్రవేత్త, జ్ఞానయోగి, శ్రేష్ఠ మానసుడు, అనుష్ఠాన వేదాంతి, స్థిర సమాధి చిత్త చిన్మయుండు అని శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు గారు చేసిన ప్రశంస సార్థకము, సమంజసము. శ్రీ పివి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సేవారంగాలలో అసమాన కృషివలురు. మహోజ్వల చరిత్రను సొంతం చేసుకున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ. మూర్తీభవించిన వారి విరాట్ వ్యక్తిత్వం అనన్య సామాన్యం.
1: మీరింతవరకు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు, డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ముళ్లపూడి వారి రచనలు హాస్యం, డాక్టర్ రావి శారద గారి ప్రసంగం వినండి.
2: ముళ్లపూడి వెంకటరమణ గారి పేరు వినగానే వారి బహుముఖీన కార్యకలాపాలు తలపుకు వస్తాయి. జర్నలిస్టుగా, రచయితగా, సినిమాలకు నిర్మాతగా, ఇలా అన్నింటా తానై ఉన్నాడు. సాధారణంగా రచయితలు సాహితీ రూపాల్లో ఏదో ఒక రూపంలో ప్రాచుర్యం పొందుతారు. కానీ రమణ గారు కథలు, నవలలు, వ్యాసాలు, పురాణాలు, స్క్రీన్ ప్లే, చివరకు హాస్యంలో కూడా విరివిగా రచనలు చేయడమే కాక అప్పారావు, బుడుగు వంటి పాత్రల సృష్టికర్త. సినిమా పరిశ్రమలో సహితం కథారచయితగా, డైలాగ్ రైటర్గా చాలా తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ఆణిముత్యాల వంటి సినిమాలు తెలుగు

ప్రేక్షకులకు అందించారు. 28 జూన్ 1931 రమణ మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యం రాజమండ్రి దగ్గరలోని ధవళేశ్వరం అనే చిన్న గ్రామంలో గడిచింది. ముళ్లపూడి 9వ సంవత్సరంలో తండ్రి మరణించే వరకు చాలా ఆనందంగా నడిచింది వారి కుటుంబం. తరువాత అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కుటుంబ పోషణ బాధ్యత తల్లి ఆదిలక్ష్మి స్వీకరించారు. మద్రాసులో చదువుకునే రోజుల్లోనే బాపు స్నేహం కుదిరింది. అప్పుడే వ్రాయటం ఆరంభించారు. ముళ్లపూడి తొలి కథ అమ్మ మాట వినకపోతే. ఈ కథను రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు బాలలో ప్రచురించారు. అప్పుడు వారి వయస్సు 14 సంవత్సరాలు. ఆ కథకు బాపు బొమ్మలు వేశారు. వీరి ఇరువురి బహుకాల మైత్రికి నాంది అది. 5th ఫారంలో ఉన్నప్పుడే డిబేట్లోనూ వ్యాసరచన పోటీల్లో పాల్గొనేవారు. లెక్కల్లో మేటి, పద్యాలు అల్లడం హాబీ. అసలు పేరు వెంకట్రావు. ఆ పేరుతో రాసిన బాలశతకం పద్యాలు బాలలో ప్రచురితమయ్యాయి. ఆ ఉత్సాహంతో ఉభయభాను అనే వ్రాతపత్రిక ఆరంభించి ఎడిటర్ అయిపోయారు. ఎస్ఎస్ఎల్సీతో చదువుకు స్వస్తి చెప్పి కనపడిన ప్రతీ పుస్తకం చదివి సంపాదించిన జ్ఞానమే ముందుకు నడిపించింది. ఎస్ఎస్ఎల్సీ తరువాత రేడియో ఇంజనీరింగ్ చేశారు. ఆంధ్రపత్రికలో 1953లో రిపోర్టర్గా చేరకముందు వివిధ రకాల ఉద్యోగాలు చేశారు. ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న నండూరు రామ్మోహన్ రావు, పిలకా గణపతి శాస్త్రి, సూరంపూడి సీతారాం మొదలగు ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. ముందుగా దినపత్రికలో చేరి తరువాత వారపత్రికకు మారారు. ఇక్కడ పనిచేస్తున్నప్పుడే పిల్లలకు బుడుగు కథలు రాశారు. ముళ్లపూడివారి పాత్రలన్నింటిలోకి ఎక్కువ ప్రాచుర్యం పొందింది బుడుగు పాత్ర. ఆంధ్రపత్రికలో 1956 నుండి 1957 వరకు సీరియల్గా ప్రచురించారు. అప్పట్లో తన పేరు కూడా వేసుకోలేదు. చివరికి అందరి బలవంతంపై వ్రాసినవాడు ఫలానా, బొమ్మలు వేసినవాడు ఫలానా అని ఆఖరి సంచికలో వేశారు. బుడుగు రమణ చిన్ననాటి ముద్దు పేరు. తన పుస్తకానికి తొలుత బుడుగు చిచ్చుల పిడుగు అని పేరు పెట్టారు. ఈ రచనకు స్ఫూర్తి డెనిస్ దిమెనేస్ అంటారు. బుడుగు స్వరూప స్వభావాలు, వాడి భాష, ఆలోచన సరళి, తెలుగు నాట నాటుకుపోయాయి. బుడుగుది విశాల ప్రపంచం. వాడి దృష్టి పడని విషయం లేదు. వాడికి అన్నీ కావాలి. నా చిన్నతనంలో నన్ను బుడుగు అని పిలిచేవారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు, పెద్దయ్యాక ఎదురైన అనుభవాలు కలిపితే బుడుగు అయింది. నా బాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని భాషతో తమాషా చేశాను. నా చిన్ననాటి అనుభవాలను గురించి వ్రాయవచ్చని తెలియడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది అంటారు రమణ. సినిమాలకే పరిమితం కాక దూరదర్శన్లో సహితం తమ ప్రతిభను చూపారు బాపు రమణల ద్వయం. 1985-90 మధ్యకాలంలో నందమూరి తారక రామారావు గారి కోరికపై బడి పిల్లల కోసం విద్యాసంబంధ వీడియోలెన్నింటినో చేశారు. అవి జాతీయ భాషల్లోకి తర్జుమా అయ్యాయి. ఈటీవీలో వచ్చిన వీరి భాగవతం మరపురానిది. ముందే చెప్పుకున్నట్లు సాహితీ రూపాలలో వారు స్పృశించనిది లేదు. 100కు పైగా కథలు, మారుపేరుతో రచనలు చేయడం రమణగారి లక్షణం. ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలు కూడా మారుపేరుతో ఎందుకు రాస్తారని అడిగితే 1960 నాటికే రచయితగా మంచి పేరు వచ్చింది. అదే పేరుతో రాస్తే అలవాటుగా మెచ్చుకుంటారేమో, వేరే పేరుతో వ్రాసి చూసి అప్పుడు మెచ్చుకుంటే అది నిజంగా మంచి రచన అన్నమాట అని తనకు తానే మారుపేరు ఉపయోగించి క్వాలిటీ టెస్ట్ పెట్టుకున్నారు. పొడి అక్షరాలతో కలం పేరను కనుగొంటారని ఎస్ పార్థసారథి అని ఇంటి పేరుతో సహా సృష్టించారు. ఆ పేరుతో రాసిందే గిరీశం లెక్చర్లు. వీరి కక్కిగారబ్బాయి ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. దారిద్ర్యాన్ని సహితం అంత చక్కగా చెప్పగలడం రమణగారికే చెల్లింది. చితికిపోయిన ఉల్లిపాయలు చూడ్డానికి అసహ్యంగా ఉంటాయి. కాని రుబ్బి ఒడియాలు పెడితే ఎండకి పురుగులన్నీ చస్తాయి. ఒడియాలు బాగుండేయి అంటే నవ్వాపుకోలేక జాలిపడే అంశం కదా అనిపిస్తుంది. కేవలం రచయితగానే కాక అనువాదకుని కూడా మంచి ఆదరణ పొందారు. మొదటిది జూల్స్ వర్న్ రాసిన అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్ ను 80 రోజుల్లో భూప్రదక్షిణంగా, రెండవది PT-109 రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన యథార్థగాథ. ఈ రెండింటినీ ఇంగ్లీష్ నుండి తర్జుమా చేశారు. అనువాదంలా అనిపించకుండా చక్కటి తెలుగులో రాయగలగడం రమణగారి నేర్పు. అలా చేయగలగడానికి విస్తృతంగా చదివే అలవాటుతో పాటు ఇంగ్లీష్ బాగా రావడమే కాక అక్కడి పలుకుబడి బాగా తెలిసి ఉండాలి. దాన్ని
మనం ఎలా మలుచుకోవాలి.

0: వాళ్ళు తెలుసుకోవాలి.
1: ఇక హాస్యానికి వస్తే, ఆంధ్రపత్రికలో ఉద్యోగం మానేసిన తర్వాత రకరకాల జోక్స్ సేకరించి వర్గీకరించి ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టి లైన్ డ్రాయింగులు చేర్చి విదేశాల్లో వలె తెలుగు పుస్తకం తీసుకువచ్చే బాధ్యత రమణగారికి అప్పగించారు. ఆ పుస్తకానికి తాను సంకలనకర్తనని, జోక్స్ తన సొంతం కాదని ముందే చెప్పారు. ఆ పుస్తకం అపూర్వ ఆదరణ పొందింది. జోక్స్ చెప్పే తీరు ఇది అనే ప్రామాణికతను సంతరించుకుంది. అప్పారావు గురించి చెప్పకుండా రమణగారి హాస్యం గురించి మాట్లాడలేం. అప్పారావుని పరిచయం చేస్తూ, మహావిష్ణువు ప్రత్యక్షమై, వత్స, నీ భక్తికి మెచ్చితిని, వరము కోరుము అంటే భక్తుడు లేచి, వరాల మాట దేవుడెరుగ్గాని, ముందో 5 రూపీస్ ఉంటే ఇవ్వండి చెప్తా, మళ్లీ ఈసారి మీరు ప్రత్యక్షం అయినప్పుడు ఇచ్చేస్తాలేండి, బాబ్బాబు అర్జెంట్ లేదనకండి అన్నాడు హడావిడిగా. అతడే మన అప్పారావు. అప్పులు చేస్తూ ఉంటాడు, సర్వాంతర్యామి. రమణగారి జోక్స్ ఎంత సింపుల్గా ఉంటాయంటే, పల్లెటూరు వచ్చిన ఒక పెద్ద మనిషి, ఏమోయ్ హనుమాన్లు, మీ ఊళ్ళో పెద్దవాళ్ళెవరన్నా పుట్టారా అని అడుగుతాడు. సమాధానం, లేదండి, చిన్న చిన్న పిల్లలే పుడుతున్నారు. అలాగే సర్వర్తో ఒకడు, ఏమిటయ్యా ఈ ఇడ్లీలు రోజురోజుకి చిక్కిపోతున్నాయి. దానికి సర్వరు, అబ్బే మీకు ఊరికే అలా అనిపిస్తోంది, హోటల్ ఈ మధ్య పెద్దదైపోతోంది కదండి, అందుకని ఇడ్లీలు చిన్నవైనట్లు కనిపిస్తున్నాయి అంతే. లేటు వయసులో వివాహమోజుతో 90 ఏళ్ల లక్షాధికారి 9వ మనుం మీద మనసైంది. కంటికి నదురైన బాలవితంతువు కనపడింది. పురోహితుడిని పిలిపించాడు. యాజులుగారు, ఆ పిల్లం చేసుకుంటే బాగుండుననిపిస్తుంది, వయస్సు కాస్త తగ్గించి 50 ఏళ్లని చెప్పి చూస్తే ఒప్పుకోదంటారా అంటాడు. అయ్యా, మీరు లక్షాధిపతులు కనుక తప్పక ఒప్పుకుంటుంది, ఉన్న 90కి ఇంకో 4 కలిపి చెబితే మంచిది, వెంటనే ఒప్పేసుకుని రేపే ముహూర్తం పెట్టమంటుంది. ఇలా సున్నితమైన ఆలోచనలు కలిగించే చిన్న చిన్న జోక్సు రమణగారివి. వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి ఉద్యోగం కొరకు వచ్చాడు ఒక గుమస్తా. 112 రూపాయల మీద అప్పు ఇచ్చాం అనుకోండి, 600. 7 నెలలకి ఎంతవుతుంది లెక్క కట్టండి చూద్దాం అన్నాడా యజమాని. చిత్తం, అప్పు పుచ్చుకునేవాడు చదువుకున్నవాడా చదువుకోనివాడా, అది చెప్తే దాన్ని బట్టి, లెక్క చేయక్కర్లేదు, ఇవాళే పనిలో చేరండి అన్నాడు యజమాని తృప్తిగా. ఒక మనిషిని అంచనా వేయడం తెలుపుతుందిది. ఒక ఇంట్లో పని మనిషి మళ్లీ ట్రే పడేసి 4 కప్పులు సాసర్లు పగలగొట్టి బిక్కమొహం పెట్టింది. ఇల్లాలు, నీ జీతం 10 రూపాయలైతే నువ్వు పగలగొట్టే గాజు సామాన్లు 25 రూపాయలు, ఎలాగే నీతో, ఈ నష్టం ఎలా రాబట్టుకోవాలి? దానికి పని మనిషి, పోనీ నా జీతం 50కి పెంచండమ్మా, అందులోంచి పట్టుకుందురుగాని, దీనిని గడుసుదనమందామా, తెలివితే ఎట్లందామా. ఇక లింకన్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రి పదవి ఒకటి ఖాళీ అయింది. సెనేటర్స్లో చాలామంది తమ తమ అర్హతలను ఉదహరిస్తూ మెమరాండాలు తీసుకొచ్చారు. వారందర్నీ కూర్చోబెట్టి కథ చెప్పాడు లింకన్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక మంత్రి. రాజు మంత్రి ఒకనాడు వ్యాహ్యాళికి బయలుదేరుతూ ఉండగా ఒక చాకలి ఎదురుపడి, ప్రభువారు ఆట్టే దూరం వెళ్ళొద్దండి, ఎందుకంటే వర్షం వస్తుంది అన్నట్టు మంత్రిగారిని సలహా అడగ్గా, అదేం లేదు పదండి వెళదాం అన్నాడట. రాజు మంత్రి అలా కాసేపు వెళ్లగానే వర్షం ప్రారంభమైంది. ఇద్దరూ నిలువ నీడలేని ఎక్కడో చెట్టు కింద చిక్కుపడి తడిశారట. మర్నాడు ఆ చాకలికి కబురు చేసి, నీకు వర్షం పడుతుందని ముందుగా ఎలా తెలిసింది అని ప్రశ్నించారట. రాజుగారు, దానికేముందండి, మా గాడిదనడిగితే చెబుతుంది అన్నాడట చాకలి. గాడిద ఎలా చెబుతుందయ్యా అంటే, ఆకాశం వైపు మోరెత్తి చూసి తిరిగి దించేటప్పుడు చెవులు టపటపలాడిస్తే వాన వచ్చేటట్లు, ఊరికే దించేసి ఊరుకుంటే వర్షం రానట్టు అని భాష్యం చెప్పాడట చాకలి. గాడిదకు తెలిసిన పాటి తెలియకపోయిందే అని మంత్రిమీద ఒకటే చిరాకుపడి రాజుగారు మంత్రిస్థానే గాడిదని నియమించుకున్నారు. తర్వాతేమైంది అన్నారు అభ్యర్థులందరూ కుతూహలంగా. తర్వాత ఇంకేముంది, అప్పటినుంచి ప్రతి గాడిద తనకి మంత్రి పదవి ఇప్పించమని అడగడం పరిపాటైపోయింది అన్నాడు లింకన్. ఎంత సున్నితంగా వారికి వాత పెట్టారో కదా. ముళ్లపూడి వారి ఆత్మకథ గురించి చెప్పుకోకపోతే అసంపూర్తిగా మిగులుతుంది ఈ సంభాషణ. పేరు కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. 3 భాగాల్లో వెలువడిన ఈ ఆత్మకథలో మొదటిదానికి కోతికొమ్మచ్చి, 2వది ఇంకోతికొమ్మచ్చి, 3వది ముచ్చటగా ముక్కోతికొమ్మచ్చి. ఈ సంపుటాలు పాఠకులనే కాక సమీక్షకులను సైతం మెప్పించాయి. జీవన పోరాటంలో ఎన్ని కష్టాలెదురైనా నవ్వుతూ బతకాలంటూ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ వికాస పాఠ్యపుస్తకంగా పలువురు కొనియాడు.

0: అడారు. తెలుగునాట ఆనాటి మహానుభావులతో వ్యక్తిత్వ అనుభవాలను వెలువరించిన జ్ఞాపకాల అల్లికగా, తెలుగు పలుకుబళ్లను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా రకరకాలుగా వర్ణించారు ఈ సంపుటాలను. మొదటి భాగం రమణ పత్రికారంగాన్ని విడవడంతో పూర్తవుతుంది. తర్వాత నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రకాశం, తొలిదశలో ఎదురైన ఇబ్బందులు, సినీ రచయితగా నిలగొత్తుకోవటం, సినీ నిర్మాతగా ఎదగడం వివరించారు.
1: ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా మీరింతవరకు ముళ్లపూడి వారి రచనలు హాస్యం డాక్టర్
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 10:55 కావస్తుంది. కాసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రకటనలు వింటారు. 11 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా ప్రకటనలో ఢిల్లీ కేంద్రం నుంచి కాసేపట్లో
1: ప్రధాని నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ మరికొంతసేపట్లో ఢిల్లీ నుంచి ప్రసారం.
3: ఏ ఆకాశవాణి ఢిల్లీ హై, కృపయా హమారే విశేష్ కార్యక్రమ్ కి ప్రతీక్షా కీజియే. ఏ ఆకాశవాణి హై.
4: శ్రీమద్ భగవద్గీత మే కహా గయా హై, యది వ్యక్తి కి బుద్ధి శుద్ధ హో తో అక్సర్ ఛోటే ఛోటే కర్మో కి నైతిక యోగ్యతా భీ బడే బడే కర్మ కర్ డాల్నే మే సమర్థ హోతీ హై. బుద్ధి తో ఏక్ తల్వార్ కే సమాన్ హై. జీవన్ మే జో కుచ్ భీ ఇన్సాన్ కే సామ్నే ఆతా హై ఉస్కీ కాంట్ ఛాంట్ కర్నా హీ బుద్ధి కా కామ్ హై. ఇస్కే విపరీత్ జబ్ బుద్ధి శుద్ధ నా హో తబ్ కిసీ కర్మ కి నైతిక యోగ్యతా కా జ్ఞాన్ మనుష్య కో నహీ హో సక్తా. ఇస్ తరహ బుద్ధి కే అభావ్ మే అచ్చా కార్య భీ బురా బన్ సక్తా హై.
5: మహాత్మా గాంధీ కా కహనా హై,
6: మే భగవాన్ కో మానవతా కీ సేవా ద్వారా దేఖనే కా ప్రయత్న కర్తా హూ, క్యోంకి మే జాన్తా హూ భగవాన్ న ఊపర్ ఆకాశ మే హై ఔర్ న నీచే పాతాల్ మే, వో తో సబ్ మే హై.
7: మన్ కీ శాంతి ఔర్ శక్తి కే లియే జుడియే భక్తి సే ఆకాశవాణి ఆప్కే లియే లేకర్ ఆయా హై విశేష్ ఛానల్ ఆరాధనా. 24 ఘంటే సునియే कई भारतीय भाषाओं में अपने मनपसंद भजन, महत्वपूर्ण सांस्कृतिक आयोजनों की सजीव प्रस्तुति, महाकुंभ मेला हो या जगन्नाथ रथ यात्रा, लोक रामायण या पौराणिक प्रसंग, सुनिए सूफी संगीत और शबद कीर्तन,
8: कोई बोले राम राम,
7: आध्यात्मिक ऊर्जा का संचार करता आकाशवाणी का आराधना चैनल, न्यूज़ ऑन AIR ऐप, DTH और YouTube पर भी उपलब्ध.

0: भी बनी रहती है और प्रकृति के प्रति हमारा दायित्व भी पूरा होता है। जब हम स्थानीय कारीगरों से मूर्ति खरीदते हैं, हम वोकल फॉर लोकल के संकल्प को मजबूत करते हैं। मुझे विश्वास है इस बार गणेश उत्सव में और ऐसे हर उत्सव में हम ऐसी सारी बातों पर जरूर गंभीरता से सोचेंगे और देश हित में कदम भी उठाएंगे। साथियों, हमारे देश की सबसे बड़ी शक्ति हमारे देश के लोग हैं। देश के अलग अलग हिस्सों में हो रहे छोटे बड़े प्रयास हमें बहुत कुछ सिखाते हैं। ये प्रयास बताते हैं कि जब मन में संकल्प हो और समाज का साथ मिले तो कोई भी बड़ा बदलाव लाया जा सकता है। आप अपने आसपास हो रहे ऐसे प्रयासों के बारे में मुझे जरूर लिखते रहिए, अपने विचार और अपने सुझाव भेजते रहिए। हो सकता है आपके आसपास की कोई छोटी सी पहल पूरे देश के लिए प्रेरणा बन जाए। अगले महीने हम फिर मिलेंगे, देशवासियों के कुछ नए प्रयासों की चर्चा करेंगे। तब तक आप अपना और अपने परिवार का ध्यान रखिए और हाँ, जल संचय तो करना ही करना है। बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। कैच द रेन, ये अभियान जरा भी ढीला नहीं होने देना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं। बहुत बहुत धन्यवाद, नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295 ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ను కూడా

విజయవంతంగా పరీక్షించింది. దీన్ని డిఆర్డిఓ ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి

పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది మిత్రులారా. ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్లు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయలు

రూపాయల ప్రీమియంతో మాత్రమే 2 లక్షల రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది, ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి 1,000,000 మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు
రేయింబవళ్లు శ్రమించారు.

సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని

ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక. మిత్రులారా, బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి,

ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్లి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి.

0: మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి మిత్రులారా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ, అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు పలు అంశాలపై ప్రస్తావించారు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగ సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయోధ్యలోని రామాలయానికి భక్తులిచ్చిన కానుకలు, విరాళాలు, వెండి ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయని రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. రాష్టంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలోని డబ్బీ వీధి కేహెచ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పోలియోరహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. క్రమశిక్షణ, సేవాభావంతో ప్రజలకు సేవలు అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కె అప్పలనాయుడు అన్నారు. విజయనగరం పార్లమెంటు స్థాయి సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై దృష్టి సారించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస వైపు నుంచి వస్తున్న లారీ ఆటో నుండి కొన్న ప్రమాదంలో 3 మహిళలు ఈరోజు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మీకోసం వెబ్సైట్లో ప్రజలు అర్జీలను నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలను సోమవారం స్వీకరించడం జరుగుతుందని అన్నారు.

అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో వివిధ రాష్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చారు. తిరుమలలోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారని టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: Red Bharti FM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వీర విహారం చిత్రానికి మనో చిత్రాలు అల్పించిన పాట విన్నారు. అపలాచార్య సాహిత్యానికి రాజకోటి సంగీతం. స్టూడియోలో సమయం చూస్తే 12:17 దాటి 3 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విద్యురాజే చిన్నబాబు. ప్రతి ఒక్కరికి విశ్రాంతి చాలా అవసరం అండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర. వయసులు, ఏ వయసులో ఉన్న వారికి ఆ వయసులకు తగ్గట్టుగా నిద్ర అనేది ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవారైతే ఎక్కువ, అంటే మీన్స్ 6-7 అవర్స్ దాకా నిద్రపోవాలి. 5 అవర్స్ 4 అవర్స్ అండ్ బాగా కష్టపడే వాళ్ళు 3 గంటలు నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారండి కదా. అంటే బాగా కష్టపడిపోతారు అంటే ఎక్కువ నిద్రపోతే ఎలాగా, కష్టపడాలి కదా మరి భోజనానికి ఎలా అని అంటూ మాట్లాడుతుంటారు. అయితే నిద్ర లేకపోతే అనారోగ్యం కలుగుతుందండి. ఒంటికి కావాల్సినటువంటి శక్తి మనం నిద్రపోతుంటే అంతా కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. మనం ఆశ్చర్యపరిచే అంశం ఏమిటో తెలుసండి, నత్తలు తెలుసా, ఇవి దాదాపు 3 సంవత్సరాల పాటు కూడా నిద్రపోతాయట. ఈ విషయం భలే ఉంది కదా. కొంతమందికి నిద్ర అంటే చాలా ఇష్టం. అబ్బా నత్తలాగా నేను కూడా నిద్రపోతే బాగుండు అనుకుంటారు. ఏమర్థం కాదు. సరే ఇప్పుడైతే ఒక పాట విందాం. మన శివశంకర్ వరప్రసాద్ ఈ చిత్రం నుంచి సిస్టర్ యో మధుప్రియ ఆల్పించిన పాట. వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మీకు తెలిసిన విత్యురాజ చిరబాబు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ పై. మీకు తెలుసా వింటున్నారు, మానవుని శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలు మొత్తం పొడవు దాదాపు 100,000 కిలోమీటర్ల వరకు ఉంటుందట. అన్ని కిలోమీటర్లు ఉన్న పొడవు ఉన్నటువంటి రక్తనాళాలు మన శరీరంలో ఏమిటి ఉన్నాయి మరి? మానవుని యొక్క గుండె జీవితకాలంలో దాదాపుగా 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుందట. మానవుని హృదయం శరీరం అంతటికి కూడా రక్తాన్ని సరఫరా చేయడానికి నిరంతరం పనిచేస్తుంది మరి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 ఇక హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. అనంతరం వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ముందుగా హైదరాబాద్

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नि భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते. इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తోన్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर 2 लाख रुपए तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रुपए का बीमा कवर देती है. मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर साझा करें.

0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों

0: డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బెహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బెహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమెయిన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్ లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ ఆస్టేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మిక

0: కథలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి రమణ గోకుల మధుప్రియ ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 12:45 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసుకుని వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలిసి వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ఆక్టోపస్ దీనికి ఏకంగా 3 గుండెలు ఉంటాయట. అంతేకాదు దీని రక్తం నీల రంగులో ఉంటుందట. నీలం రంగులో, మన రక్తం అయితే ఎర్రగా ఉంటుంది కదా, ఆక్టోపస్ రక్తం అయితే నీలం రంగులో ఉంటుందట. అంతరిక్షంలోని మనం ఆకాశం వైపు చూస్తే అంతరిక్షంలో మన భూమి లాంటి గ్రహాలు కాకుండా ఈ విశ్వంలో కొన్ని గ్రహాలపై వజ్రాల వర్షం కురుస్తుందంట. చాలా కాస్ట్ కదా, భలే ఉందిలే. పోలియో రహిత భారత్ నిర్మాణంలో ఈరోజు అంటే ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలో పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. కరెంట్ చిత్రానికి నేహా భాసిన అల్పించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై.

మీకు తెలుసా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రయోజనాలున్న పథకం పిఎం విశ్వకర్మ యోజన గురించి కొన్ని ముఖ్యాంశాల గురించి మాట్లాడుకుందాం. ఈ పథకంలో చేరిన వారికి 5 నుంచి 7 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా శిక్షణ సమయంలో రోజుకు 500 రూపాయల స్టైఫండ్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. శిక్షణ పూర్తయిన వారికి పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం 15,000 వరకు ఉచితంగా ఇస్తుంది కదా. మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సెల్యూట్ చిత్రంతో పాటు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: దయాల సాధన సరిగా మాలిపించిన పాట సెల్యూట్ చేతుల నుంచి వినేశారు. మీకు తెలుసా కార్యక్రమంలో విశ్వకర్మ యోజన ఈ పథకం గురించి కొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. చేతి వృత్తుల వారికి ఇస్తారు అని చెప్పాను కదా, మొదటి విడతగా 5% వడ్డీతో 1,00,000 రూపాయల వరకు రుణం లభిస్తుందండి. ఈ 1,00,000 రూపాయల రుణాన్ని సకాలంలో చెల్లించినట్లయితే 2,00,000 రెండో విడతకు కూడా అందిస్తారు. అది కూడా సకాలంలో చెల్లించిన వారికి మాత్రమే. అర్హత విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాలు నిండాలి. చేతి వృద్ధుల వారికి మాత్రమే ఇస్తారు. వడ్రంగం, కమ్మరి, శిల్పి, కుమ్మరి, స్వర్ణకారులు, వరులల్లేవారు, బుట్టలల్లేవారు, చెప్పులు కుట్టేవారు, దర్జీలు, పూల వ్యాపారులకు ఇలా 18 రకాల చేతి వృత్తుల వారికి ఈ పథకం తీసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती न्यूज हेडलाइंस तो कनपर्ति राणी ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ రోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశ రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని అన్నారు. సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థలో కీలకమైన భోగాపురం విమానాశ్రయ ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి విశాఖపట్నం నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 100,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. చిత్తూరులో నిర్వహించిన భారత్ మామిడి రక్షణ అవగాహన శిబిరంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి పలు అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. తెరచాపతో నడిచే భారతీయ నౌకాదళ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని అంతర్జాతీయ సముద్రయానంలో భాగంగా అమెరికా చేరుకుంది. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ నౌక పాల్గొంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోలో సమయం చూస్తే 1:03 దాటి 41 సెకండ్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరాలో స్త్రీల యొక్క ఆరోగ్యం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడుకుందాం. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? మనం తీసుకునేటటువంటి ఆహారం చాలా మంచిదే ఉండాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. సమతుల్య ఆహారం అనేది తీసుకోవడం చాలా మంచిది. ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. వీటి వలన శరీరానికి అవసరమైనటువంటి ఐరన్, కాల్షియం, ఫైబర్ లభిస్తూ ఉంటాయి. రోజుకు కనీసం అరగంట పాటు వాకింగ్ కానీ యోగా కానీ ఏదైనా శారీరక వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎముకలు బలహీనపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్షియం

మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు గజిని చిత్రం చూపు పాటు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 ధీరా.

స్టూడియోలో సమయం చూస్తే 1 గంట 17 నిమిషాలు దాటి 39 సెకండ్లు. మీరంతా ఆర్షన్ చూసి వింటున్నారు విజయవాడ వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 MHz పై. ధీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ధీరాలో స్త్రీల యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కనీసం అరగంట పాటు వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేయాలి అని చెప్పాను కదా. 30 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు ఎముకలు బలహీనపడే అవకాశం చాలా ఉన్నది. కాబట్టి విటమిన్ డి ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. చేపలు, గుడ్డు, పచ్చసన, పొట్టుగొడుగులు, పాలు, పెరుగు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే అందులో విటమిన్ డి లభిస్తుంది. సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా సమతుల్య ఆహారంతో పాటు ప్రోటీన్లు ఉండేలా చూసుకోవడం మరీ మంచిది. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఎగిరే పావురుమా ఈ చిత్రానికి చిత్రాలు అనిపించిన సినిమా గీతం వినండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం ముంచిరిలో ఉన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:02 వస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి కాసేపు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు: స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వివరాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశం రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన C-295 విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత బలం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జూన్ కే మహీనే మే హీ ఏవియేషన్ సెక్టర్ మే భీ దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 యే విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరీ కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే ఎంఎస్ఎంఈ ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై, రోజగార్ కే అవసర్ బడ్ రహే హై ఔర్ ఆత్మనిర్భర్ భారత్ కా సంకల్ప్ భీ మజ్బూత్ హో రహా హై.
0: సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: సర్కార్ దేశ్ కే కరోడో పరివారో తక్ సురక్షా కా కవచ్ పహుంచా రహీ హై. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కే తహత్ కేవల్ 20 రూపాయ కే సాలానా ప్రీమియం యానీ కేవల్ 1 సాల్ కే 20 రూపాయ కా ప్రీమియం. ఉసీ ప్రకార్ సే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. యే యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయ కా బీమా కవర్ దేతీ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్ సాజా కరే.
0: దేశ ప్రజలు వ్యక్తిగత, కుటుంబ అవసరాలతో పాటు నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను నీటి సంరక్షణపై మరింత చైతన్యంగా ఉండాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించుకోవడం అత్యంత అవసరమని, క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణహిత విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గణేష్ విగ్రహాల తయారీ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టితో తయారైనవిగా ఉండేలా చూడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని కోరారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో నదులు, కాలువలు పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయని చెప్పారు. స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: ఆప్ ప్రయాస్ కరే కి ఆప్కే ఘర్, సొసైటీ యా ఆస్పాస్ కి జగహోం పర్ గణపతి బప్పా కి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టీ సే బనీ హో వో హమారే అప్నే కుమార్.

0: और स्थानीय कलाकारों के हाथों तैयार हुई हो। प्लास्टर ऑफ पेरिस से बनी मूर्तियां बिल्कुल न खरीदें, स्थानीय कारीगरों से मूर्ति खरीदते हैं। हम वोकल फॉर लोकल के संकल्प को मजबूत करते हैं।
1: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో లక్ష మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కలెక్టర్లు కె దినేష్ కుమార్, టి నిశాంతి పల్స్ పోలియో బూతులను ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా యనమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
2: 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పల్స్ పోలియో చుక్కల్ని పిల్లలకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా పోలియో కేంద్రంలో వేయటం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఇక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం.
1: రాష్ట ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాన వంటవాళ్లు, సహాయకులు, డ్రైవర్ల వంటి వారికి స్మార్ట్ కిచెన్ల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. బెలగాం పోలింగ్ బూత్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలతో మాట్లాడి ఓటరు వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణను పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చిత్తూరులో నిర్వహించిన భారత మామిడి రక్షణ అవగాహన శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి రైతు పంటకు గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం

0: ఆకాశవాణి సమయం 2 గంటలుగా వస్తుంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలోనూ అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ సాయిరా ముజ్తబా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi says India is becoming increasingly secure and self-reliant from seas to the skies. With focus on indigenous defense production, highlights completion of maiden flight of C-295 aircraft manufactured in the country. In his Man Ki Baat program on Akashvani, Mr. Modi expresses gratitude to the citizens of the country for actively supporting

జగడం చిత్రం నుంచి మమత మోహన్ దాస్ ఆలపించిన సాహితీ గీతం వినేశారు. స్టూడియోల సమయం చూస్తే 2:32 దాటి 36 సెకండ్లు. సౌందర్య సాందర్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సౌందర్య సాందర్య, మనం ఏం ప్రశ్న అడుగుతున్నానో ముందుగా, అందుకంటే ముందుగా ఎవరెవరు పంపించారు కొన్ని వాట్సాప్ మెసేజ్లు అయితే ఉన్నాయండి, చూద్దాం. కేవీ రమణమూర్తి పంపించారండి. నమస్తే చిన్నబాబు గారు, సింపుల్గా చెప్పేశారండి, ఆక్టోపస్కి ఒక బ్లడ్ నీలం రంగులో ఉంటుందని, వజ్రాల వర్షం కురుస్తుందని, విషయాలు చాలా బాగున్నాయి అంటున్నారు. శ్రీకాకుళం నుంచి పంపించారు కేవీ రమణమూర్తి గారు. కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ అంటున్నారు. అప్పలరాజు గారు పెడన సుగరధ్రోకాల నుంచి, హాయ్ చిన్నబాబు గారు, వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఏకామ్ ఈ పోటీకి భోజనం కట్. చిన్నబాబు చేసే పాటలు వింటూ డాన్స్ చేస్తూ నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడమే నా పని 4 గంటల వరకు అంటున్నారు. ఓకే, నెక్స్ట్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలక్, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు. రాజుల నుండి జయన్న హాయ్ అంటున్నారు. విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారాలు, సదరి సందరికి స్వాగతం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. పాలంపోలయ ఆలగడ్డ నంద్యాల నుంచి హాయ్ అంటున్నారు. మేటపురం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆదివారం సందరి సందరికి స్వాగతం చిన్నబాబు అంటున్నారు. స్వాగతం అండి. నెక్స్ట్ ఎవరో చూద్దాం. హాయ్ చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు, అంకయ్య గారు, గడ్డం అంకయ్య గారు పంపించారు నెల్లూరు నుంచి, బంద్రపల్లి నుంచి, హాయ్ అండి. నెక్స్ట్ చిన్నబాబు గారు, మీరు చాలా మంచి ప్రశ్నలు అడుగుతారు, శాంతినగర్ నుంచి వగ్గే ఒక్కడు. ఓకే, తప్పకుండా అడుగుతాను. నెక్స్ట్ హాయ్ శుభమధ్యాహ్నం, వెల్కమ్ టు సదరి సదరి. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి, సాలికాల నుంచి భోజనం చేశారా అంటున్నారు. వెల్కమ్ అండి జూనియర్ సాయి కుమార్. దస్తగిరి సంధ్య గారు కడప జిల్లా నుంచి, మీరు అలా అన్నప్పుడు నాకు నవ్వు వస్తుందండి. మంచి మంచి స్టార్ ఆయన, యాక్టర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, వారితో పోలుస్తున్నారు. సరే, నేనైతే సందరి సందరికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ యొక్క ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే 0662424 నెంబర్కు వాట్సాప్ చేయాలి. వర్షాకాలం, ఎస్, వర్షాకాలంలో తడవడం అంటే కొంతమందికి చాలా ఇష్టం కదా. కొంతమంది గింతలు వేస్తారు, వర్షంలో తడితే హాయిగా ఉంటుంది అంటారు. కానీ జలుబు చేస్తుంది కదా, ఎస్, కానీ జలుబు చేస్తుంది ఓకే, కానీ తడవకుండా ఉండాలంటే గొడుగు తీసుకొని వెళతాం. కానీ ఒక గొడుగు అయితే మనం అస్సలు వేసుకోలేవండి. వర్షాకాలం రాబోతున్న రోజుల్లో వర్షంలో తడవకుండా ఉండడానికి గొడుగు వేసుకుంటాం, గొడుగు వేసుకొని వెళతాం. కానీ ఈ గొడుగు మాత్రం మనం వేసుకోలేం. ఆ

ఇప్పటికి ఇప్పుడు చాలా సింపుల్ క్వశ్చన్. ఇదంతా కూడా మన ఆర్టిస్ట్ చాలా మంది అడిగారు, మీకు ఆన్సర్ తెలిస్తే 0866244114 నెంబర్కు వాట్సప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: పాట ఎప్పుడైనా విన్నారా?
1: జి ఆనంద్ ఎస్పి శైలజ ఆలపించిన చిలిపి మొగుడు చిత్రం నుంచి.
0: వేసుకోలేని గొడుగు ఏమిటి అని అడిగాను. దస్కిర్ సాంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడిన జోగరంధ్రకాల నుంచి రైట్ ఆన్సర్. శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ కరుణ గారు పంపించారండి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న గారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆయండి లక్ష్మి ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్. కొల్లిపారి నుంచి మౌలాలి రైట్ ఆన్సర్ పంపించారు. కడప జిల్లా నుంచి ముద్దునూరు అనంత నాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్. తిరుమబు గారు నమస్తే రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి పంపించారు నస్రీన్ అండ్ నజీర్ అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా శ్రీనివాస్ ఎబ్రహీంపట్నం నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. హలో చిన్నబాబు గారు హవాయు అంటున్నారు. నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నెక్స్ట్ రాకేష్ పంపించారండి ముంబై నుంచి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమిని పండించి రైట్ ఆన్సర్. మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పద్మశాలి కాలనీ నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు కుసుమాంబట్టి నగర్ నుంచి రైట్ ఆన్సర్. కేదరి వీరేష్ రాజుల నుంచి రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి పంపించారు తులసి రాఘవేంద్ర అరవింద రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే అంటూ పంపించారండి రంగారెడ్డి చిలేకలే నగర బిజిలే వెంకటేష్ సుమలత శ్యామల గారు రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. నెక్స్ట్ భోగ మార్కండేయ అనిత బోధన్ పోచినపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు నరసింహారావు పంపించారు దేవీనగర్ నుంచి కొత్తగూడెం రైట్ ఆన్సర్. వర్షంలో వేసుకోలేని గొడుగు అంటూ ఆకివీడి నుండి కిషోర్ లక్ష్మణరావు పంపించారండి రైట్ ఆన్సర్.

ఆన్సర్ కాళా శ్రీనివాసరావు కోదాడ రైట్ ఆన్సర్ పాలం పోలే ఆలగడ్డ రంజిత నుంచి రైట్ ఆన్సర్ పంపించారు నెక్స్ట్ చందపేట మండలం నుంచి దంబోజి వెంకటాచారి నల్గొండ జిల్లా చిత్రాల నుంచి పంపించారు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ కర్నూలు నుంచి పంపించారు ఎవరు కీర్తన వెన్నెల వీళ్ళంతా పంపించారు రమ అనురాధ వీళ్ళంతా పంపించారు ఆదాం పరమస్వాయ ఆదాం కుమార్ పంపించారు రైట్ ఆన్సర్ మీరు కూడా నెక్స్ట్ సార్ ఆన్సర్ అంటూ పంపించారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు అవనిగడి నుంచి పంపించారండి జేవి సత్యనారాయణ గారు ఆన్సర్ ఇక్కడ ఓహో ఆన్సర్ పంపించలేదండి దొరకలేదు నెక్స్ట్ రాజు ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ శుభ సాయంత్రం చినబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు తర్వాత ఎవరు జరుపతులు బుచ్చయ్య గారు తరలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు శంకరపల్లి పుత్రుడు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్ తర్వాత ఎవరు ఇవైతే నాకు అందిన ఆన్సర్స్ వర్షాకాలంలో కూడా మనం ఒక గొడుగు వేసుకోలేము అదేనండి పొట్టు గొడుగు రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అందరూ సందరి వింటున్నారు విధివరాజు జయచర్ బాబు మరో ప్రశ్న కాదు ఒక పాట వినిపిస్తాను ఆ పాట చిత్రం పేరు చెప్తే సరిపోతుంది చాలా సింపుల్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు విన్నారు కాబట్టి వెంటనే గెస్ చేస్తారు సింగర్ అక్కర్లేదండి ఏదేదో కొత్త పాటలు వేసి ఆ కొత్త పాట ఎవరు తెలిసింది చిరబాబు అంటూ చెప్తుంటారు కదా బట్ ఎప్పుడైతే నేను పాత పాటే ప్లే చేస్తాను ఆ పాట ఈ చిత్రంలోనిది ఆ పాటకు మ్యూజిక్ సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఆన్సర్ తెలిస్తే 08662424 నెంబర్కు వాట్సాప్ చేయండి మరలా ముగ్గురు పంపించారు ఎవరు అడ్వాన్స్డ్గా అప్పల్ రాజు గారు పెడన జోగానందరావు గారి నుంచి టైప్ చేసి ఉంచారు ఆన్సర్ కోసం అనమాట సరే అప్పల రాజు గారు అనే శ్రోత మిగతా శ్రోతలందరూ వినండి జాగ్రత్తగా ఈ పాట ఏ చిత్రంలోనిది ఈ పాటకి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు జాగ్రత్తగా వినండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట ఏ చిత్రంలోనిది? మరి ఆ పాటకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం జాగ్రత్తగా. అప్పలరాజు గారు పెడల జోగద్రేఖల నుంచి పేరు మాత్రమే పంపించారు. ఓ సూపర్, రైట్ ఆన్సర్ పంపించారండి, రియల్ గ్రేట్. లక్కవరం నుంచి ఎడ్ల వెంకటరెడ్డి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కన్నవారి కళలు అంటున్నారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. కాదు, నేను చెప్పాను, పని సత్యశ్రీ గారు పంపించారు. ఓ పుట్టకూడదు కానీ ఇందాకటి క్వశ్చన్కి అనమాట. రాజమండ్రి జయన్ గారు సంగీతం చక్రవర్తి అంటున్నారు. నెక్స్ట్ పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు, లక్ష్మణ్ రవళి మెహబూబా నగర్ నుంచి పంపించారు పుట్టగొడుగు. తర్వాత ఎవరో చూద్దాం. శ్రావణి ఇబ్రహీంపట్నం నుంచి పంపించారు చిరబాబు గారు. అసలు మీకు ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి పాటలు? పి సుశీల గారు గొంతు అంటున్నారు. జాపేశ్వర భూలక్ష్మి ఇళ్ళ నుంచి పుట్టగొడుగు అంటూ. నెక్స్ట్ ఓ సూపర్ అండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరహరేశ్వర జానకిరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. తర్వాత ఎవరు? సత్యం సంగీతం అంటున్నారు పుట్టపాక నుండి చేనేత కాలనీ నుండి మిరియాల తిరుమలయ ఆండాళ్ళు. కాదండి, నేను చెప్తాను సినిమా పేరు. ఆహా, రైట్ ఆన్సర్. రాజు ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. ఓ రైట్ ఆన్సరే, మీరు కూడా పంపించింది. నెక్స్ట్ ఓ సాయిరామ్ బాపట్ల నుంచి పంపించారు సాయిరామ్ గారు. సాయిరామ్ గారు మీరు కొత్తగా వస్తున్న శ్రోత అనుకుంటా, స్వాగతం అండి వివిధ భారతికి. ఇలానే వాట్సాప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ తిరుమలయ ఆండాళ్ళు చెప్పాను కదా. చిన్నబాబు గారు మహమ్మద్ జనిద సేహబాను జైదిన్ తెలియడం లేదు అంటున్నారు. నేను చెప్తానండి, ఆర్జీ చిన్నబాబు గారు జవాబు అంటూ పంపించారు ఎరిమిలి సీతమహాలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దంబోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముని పండించి, రైట్ ఆన్సర్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు పొద్దుటూరు కృష్ణ సంతోష రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గ్రామం నుంచి. క్యాదిరి విరోజ్ రాజులమండలి నుంచి చిత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఐఎమ్ శ్రీనాథ్ ఫ్రమ్ రమణాపురమా? ఎస్, రమణాపురం నుంచి పంపించారు. రామాపురం, సారీ, వీరు రైట్ ఆన్సరే పంపించారండి. నెక్స్ట్ పేరు పాలెం పోలయ్య ఆలగడ్డ నందలేదు నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎవరండి? బిజిరి వెంకటేశ్వర శ్యామల, రైట్ ఆన్సర్. సినిమా పేరు అంటూ బోధన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ శివదాస్ రెడ్డి తిరుపతి వారి కుటుంబ సభ్యులు దాసరిపాల నుండి, రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? పాలంపోలే పంపించారు కండి. కనకారు పిడన, రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. సినిమా పేరు తిరుపతిలు పిచ్చి గారు, రైట్ ఆన్సరే. టైప్ చేస్తున్నారు ఇంకా. ఓకే, నాకు అందిన ఆన్సర్స్ అయితే ఏవేనండి, రైట్ ఆన్సర్ మెంబర్ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు సినిమా ఆడదంటే అలస. ఈ చిత్రానికి పిసిసిలమ్మ గారు గళంలో విన్నారు, జేవి రాఘవులు గారు సంగీతం అందించారు. రైట్ ఆన్సర్ మెంబర్ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మరలా ఇంకా రెండు వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు ముగ్గురు పంపించినట్లున్నారు. ఎవరు? అప్పలరాజు గారు, ఓ మీ పేరు టైప్ చేసి రెడీ ఉంచారా. నరసింహారావు గారు, ఎస్, మీరంతా పేర్లు టైప్ చేసుకుని రెడీకి పెట్టుకుని ఉంటున్నారా. ఓకే, తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. పదండి పదండి, సమయం చూస్తే 2 గంటల 50 నిమిషాలు దాటి 47 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందరి సందరి వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. జీకే ప్రశ్న అండి. లాలా లజపతి రాయ్ తెలుసు కదా, వీరికి గల బిరుదు ఏమిటి? లాలా లజపతి రాయ్కి గల బిరుదు మీకు తెలిసినట్లయితే 0662-4444-14 వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఎమిడికి బొగుడు వచ్చేటువంటి నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల బృందం ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందడి.

లజ్పతి రాయికి గల బిరుదు ఏమిటి అని అడిగాను. సందేశ సందడి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ఎవరెవరు పంపించారో చూద్దాం. నరసింహారావు గారు పంపించారండి దేవరగట్ల నుంచి కొత్తగూడెం.

0: ఓ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ యట్ల వెంకటరెడ్డి గారు లక్వార్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆడదంటే అలుస మహమ్మద్ ఎనైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. ఇందాకడ క్వశ్చన్కి అనమాట, అప్పలరాజు గారు పెడన జోగనందరావు గారు చిన్నబాబు ఏమిటి కుమ్మగుడిలో సాంగ్ వేస్తే ఇక్కడ స్టెప్పులు వేయకుండా ఎలా ఉండగలను సార్? అసలు ఈ రాజ్కోటి సంగీతం సూపర్. నెక్స్ట్ కేదిరి వీరేశ రాజుల మండలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనిద్దరు శ్రేయభాను జైనిద్దరు పంపించారు ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. రాజు ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజు నుండి బోర్వెల్ జయన్న రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు ఆడదంటే అలస మూవీలో జేవి రాఘవులు అంటున్నారు పని సత్యశ్రీ. రైట్ ఆన్సరే. ఇప్పుడు ప్రశ్నకు భోగ మార్కండేయ భోదాన్ పోచనపల్లి నుంచి రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సరే పంపించారు. మీరు కూడా కొండారెడ్డి చిత్తపట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. శార్వణి శార్వాణి గారా శబరిపట్నం నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సరేనండి, మీరు పంపించింది కూడా. కనకరావుపేట నుంచి రైట్ ఆన్సర్ రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి చర్రాధ గారు రైట్ ఆన్సర్. పుట్టపక్కన నుండి చేనేత కాలనీ నుంచి పంపించారు తిరుమల ఆండాళ్ళు రైట్ ఆన్సర్ పంపించారు. రాకేష్ ఫ్రమ్ ముంబై వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారండి. నెక్స్ట్ ఎస్ పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ సాయిరామ్ గారు. ప్రతి ఒక్క ఆర్జీ రెస్పాండ్ అవుతారండి. వివిధ భారతికి ఎలాగ పంపించండి, నూతనంగా వస్తున్న శ్రోత అండి వీరు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. దమ్మోజి వెంకటాచారి చిత్రాల గ్రామం నల్గొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వచ్చి వారి కుటుంబ సభ్యులు కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. బాలాజీ కర్నూలు నుంచి మాలమ్మి వీరంతా పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా జప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లెల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాళ శ్రీనివాసరావు గౌతాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఎం భాషా గారు పంపించారు మైద్కూర్ నుంచి రైట్ ఆన్సరే వీరు పంపించింది కూడా. నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దామర్ల చినమస్తానరావు పెదమస్తానరావు వీరంతా పంపించారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా హాయ్ అంటూ పి జానకి రామ్ అండ్ ఉమా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎక్కడి నుంచి పంపిస్తే బాగుండేది, అహో ఎన్టీఆర్ జిల్లా నుంచి నందిగామ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు జరుపు తరాలపల్లి నుంచి జరుపుతులు బుచ్చి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు శ్రీకాకుళం నుండి భాస్కర్ పంపించారు నమస్కారం అంటున్నారు. పాలం పోలే ఆళ్ళగడ్డ నంది జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పద్దరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప్ రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనిద్దరు శ్రేహభాను జైనిద్దరు రైట్ ఆన్సర్. శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు దాసరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ పంపించారు. ఏకలైవ నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్.
1: రచన శ్రీ మూటుకూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బల్లా కనకలింగేశ్వరరావు, గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఓలిటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి నిందిమూడి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎల్ నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్విఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, టాన్సేన్ శ్రీ బంద, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నర్సయ్య, వార్తాహరుడు శ్రీ నందూరి సుబ్బారావు పాల్గొన్నారు. వినండి అనార్కలి నాటకం.

0: కౌన్సిలింజీ షాజా రాత్రి తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు అన్నారు కళ్ళి. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేటి.
1: ఏం చేస్తాను గురూజీ?
0: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందన్నమా. ఆ బలంతో ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కాదారుని.
1: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురూజీ.
0: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాతికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది. కాంతేంజీ, షహజాదా సలీం దయచేస్తున్నారు. సలాం సలాం షహజాదా సలీం వారికి.
2: అలైకుం సలాం.
0: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
2: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అజరామరమైన కీర్తి వస్తుంది.
0: చిత్తం చిత్తం, ఉపక్రమింపన ప్రభు.
2: మంచిది.
0: అనర్కలి గజ్జకటమ్మ ప్రారంభించు.

మరులు కొన్నయ్యది తన జాదులు స్వాగతము.

0: ఈమె ఎవరు కాల్సింది?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైనది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది. ఈమె శరీరపు పొందిక నాట్యకలకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ, విరియపోచిన దానిమ్మ ఎందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.
1: చేస్తాం.
0: పేరు?
1: అనర్కలి.
0: మీరు పెట్టినారా?
1: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి నీ అదృష్టం అన్నా?
0: సహజాగా వారికి సార్వభౌముని సెలవైంది. ఈమె తన విశ్రాంతి కాలంలో జనాలలోనికి రావచ్చును. ఫర్మానాయే వ్రాసి ఇచ్చేదను. నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి దాచి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములోనైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చదివినది.
3: ప్రభు, గాయకులు తాన్సేం జీ దయచేసినారు.
0: రమ్మను. తాన్సేం జీ
1: జహాపన.
0: ఆమెకు నాట్య కళాభ్యాసం అంతా పూర్తి అయినదా?
1: చాలా భాగం అయిపోయినది. హస్త భేదాలు, భూభేదాలు, గ్రీవాభేదాలు అన్ని నేర్చినది జహాపన.
0: ఏదైనా భావమునిచ్చి అభినయించు మనసు స్వతంత్రముగా అభినయించగలరా?
1: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
0: చురుకైనదే.
1: ఒక్క వారంలో అంతా అభ్యసించగలదు.
0: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
1: ఏమి ప్రభు?
0: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
1: నిర్బంధమేమున్నది?
0: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
3: తాంతేంజీ కొరకు పాదుషా వారి సెలవైనది.
1: జహాపన సెలవు.
0: మహాశయ్, ఏమీ లేదు.

Hey.

0: ராமா, ఇదిగో
1: అనార్కలి, ఈ నడతి వద్దుటకు కూడా ఇవేమి నాట్యపు పందిమాలను అపేక్షిస్తున్నావా?
0: అనార్పణ, అది నడకలే నాట్యం కాదు. పాలు చల్లారిపోవు.
1: పోనీ, చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనార్కలి, ఈ పాలంలో ఏం కలుపుతున్నా?
0: పాలసుగంధి చక్కెర
1: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో క్రొత్త రుచి, క్రొత్త ఉత్సాహం కలిగించే ఏదో స్వభావం కలిగింది కాదా?
0: నాకెన్నో తెలియదు ప్రభు.
1: తెలియకుండానే సరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
0: జాపన, ఆ పువ్వు కన్నె ఎంత పుణ్యం తీసుకున్నదో కదా.
1: పుణ్యమనగా?
0: ఏదో గొప్ప తపస్సు.
1: కాదు కాదు, గొప్ప పుణ్యం అంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
0: అది ఎప్పుడు ఎవరిపై పడును ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవం, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
1: దాసి అని, చక్రవర్తి అని, ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనార్కలి. ఇటు చూడు అనార్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకే ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనార్కలి?
0: అదే ప్రభు, నీ కొరకే ఈ దాసి.

0: చేయటకే వచ్చింది కదా.
1: అది కాదు అనార్కలి, అనార్ నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అనార్ వక్షస్థలం ఉదిటేట్టు నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత వేడిగా ఉంది. ప్రేమించడం లేదా అనార్?
0: నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను. ఈ పూలు నాలో శక్తిని వింతపెట్టి నన్ను ముందుకు తోస్తున్నాయి. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసికి కావమంటున్నాను. ఎంత అపచారం జాపన.
1: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలో చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పులా కాకకు ఆవిరి అయిపోకముందు ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
0: అలాటి కోరుతాను.
1: వేయి కోరుకునము.
0: భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే ఉంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపబడి.
1: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణము నుండి అనార్కలి అసర సుతారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధంలోని సుగంధ ధూమాల కైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు వరిపించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనార్.
0: అలా అనకూడదు ప్రభు.

0: ఏది? ఒక్కసారి ఐ అనర్ దాంట్లండి. మహాశయ్, సార్వభౌమునకు అనర్కళి నాట్య ప్రశస్తి తెలియవచ్చి నన్ను పిలిపించిన.
1: అంతేనా?
0: ఈ రాత్రి 9 గంటలకు దర్బారులు ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞయింది. ఏమమ్మా?
1: ఏమి విధిగా చేయవలన
0: చెప్తా.
1: నాట్యము నేర్పి విధి వచ్చి
0: ఏమి
1: ఏమీ లేదు.
0: ప్రభువులకు ఆనందము కలిగించుటకే కదా నేను.
1: అంత మాత్రమున సులకన చేయకూడదు.

సాన్సేన్ జీ, జహాతన, మానవ లోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇరుమడించిన గౌరవం కలిగింది. నీ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. సాంతేంజీ, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరిచి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతోంది. ఉపక్రమించు నా ప్రభువు.

ಜನಿ ಸರ್ವಕಾಲ ಜನ್ಮಿಕರು ಜನಿ

0: అదే మీ అన్న సలీం. సలీం యువరాజు ఓడిలు అప్పుడు ఫోటో
1: జహాబ్నా. ఇది పొరపాటి కానీ తాము విశ్రాంతి భవనానికి దయచేయండి, మనవి చేస్తాను. షహజాదా సలీం వారు కూడా విశ్రమించాలి. సాంతేంజీ తమరు వెళ్ళండి.
2: దర్వాన్, ఈమెను ఒక ప్రత్యేక మందిరములకు చేర్చి కనిపెట్టి ఉండదు.
1: రాజా మాన్సింగ్జీ తొందరపడకండి,
3: చాలా అనుచితమైన కార్యం జరిగింది. వారిని ఒళ్ళో ఇంత ధైర్యంగా ఒరిగింది.
2: అవును దిలే ఖాన్జీ, ఇది అమానుషం, అకృత్యం, ఎవరు కాదండి.
3: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత పరాభవం జరిగింది. శహజాదాను మందలించక నెత్తినెక్కించుకుంటాడా ప్రభు?
1: క్షమించాలి మాన్సింగ్జీ. దిలే ఖాన్జీ, మీరు తొందరపడకండి.
2: ముఖం
1: మీరు శాంతించినట్లు చెప్పగలరు.
3: నేను శాంతించాలి. వాణిఫల పెట్టుకుని సైతక్కలాడు నీచ ప్రదర్శనాలకు మన నేల పిలువాలి. క్షత్రియ జాతితో కులతూకగల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నీచత్వం నేను ప్రేమపదాలను. క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు. ఈ దర్బార్తో నాకు పని తీరిపోయింది.
1: రాజు సహా, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం చేద్దాం. హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలీ చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించారు?

0: ಎಂಕ್ ಬರ್ತೇನೆ ಈ ದಾಡಿ ಮೊಮ್ಮಕ್ಕ అరుణారుణ కాంతులు వెరసొందుకొని ప్రకృతిలోని సౌందర్యాన్నంతా గుర్తుకున్నది. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు? భయం లేదు.
1: నగరులోంచి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
0: నగరులోనించి బహిష్కృతం చేయమన్నారు?
1: పశువే చేయమన్నారు.
0: అలాగా
1: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
0: సరే, నీవు కఠోర శాసనం సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక మరీ
2: చేస్తారు.
0: చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుకున్న పాలితులపైనే కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట్టు కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకర. అది మానవుని అల్పత్వానికి చిహ్నం. అతని చిరుహాసం చిరునాడు ఈ ప్రశాంత మధురమును శిరీష కోమల రమణీయములు అయిన సృష్టిపై కట్టివి తరుట కథాయి కార్యం.
2: జహాపన మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
0: మంచిది, కూర్చోండి.
2: నేను కేవలము చక్రవర్తి సందేశహారినివనే రాని, సహృదయముతో విషయం సమక్షముల చర్చించుటకు కూడా వచ్చి. జహాపన, అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థను ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్షపడినాను. తమ వయస్సు కన్నా త్రిగుణీకృతమైన వయస్సులో ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొనుటలో ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ నెరసిపోయినవి. జాపన, పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేత కాంతులతో హృదయ మేధస్సుల అపూర్వ సుధా సమ్మేళనము వంటి, అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది.
0: అయినా
2: ప్రభువులు సామ్రాజ్య లాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమ స్థితిలోనైనా అన్య భావాలకి దాసులై వాటిని అగౌరవం చేయ.
0: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధ్యాయం చేసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవలే?
2: తమ అభిప్రాయం
0: యథార్థమునే వచిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమ రస తరంగ లహరి విహార నౌకలు దాడిమ ప్రసవ సుందరి అనార్కలిని గౌరవించడం.
2: అది బానిస జాతి పువ్వు గదో జహాపన, దానికి గులాబీతో సహచర్యం కూడా.
0: బానిస పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును తెచ్చుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
2: సంస్కారం అన్న అంత తేలికయా జహాపన? మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి బద్ధుడు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేతామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
0: ఏమి ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి ప్రజలకు బానిసనా?

0: సామ్రాజ్యకాంక్ష అనే బస వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయమునకు బానిసయ్యవు కాదు. నేను స్వేచ్ఛాదీని, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాను. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలిని ప్రేమించాను, ఆమెను వివాహమాడి తీరుతాను. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలిపింజలలో ఎగిరిపోతాయి. వజర్సి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం. తిరుగులేదు, ఇక చర్చించడానికి తావులేదు.
1: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నగరం
0: అవసరమైనతో

0: వైష్ణవంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలి పింజలలో ఎగిరిపోతాయి. వజ్రసి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం. తిరుగులేదు, ఇక చర్చించడానికి తావులేదు.
1: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నగరం
0: అవసరమైనతో

0: బోలు
1: జహాపన సామ్రాజ్య స్థాపనోద్దేశంలో మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
0: జహాపన ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచిల్ అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠురత్వం అనిపించుకోదు జహాపన.
1: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసిరాదని, భావి భారత క్షేమానికి, హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను.
0: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులో తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
1: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా ఏల భావింపరాదు.
0: భావింపవచ్చు, కానీ ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
1: ఏమి?
0: భావి భారత సింహాసనానికి బానిసకుడుగా వారసుడు అని.
1: యదార్థం మొఘల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోవునేమో.
0: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చొరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు.
1: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమంటారా?
0: అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
1: రాకుమారుడు ఒక బానిస విలాసంలో మునిగి తీరే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
0: కావున
1: కావున మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి.
0: రాచరికపు జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా?
1: ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా?
2: తెలియదు.
1: నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
2: చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉలిమి వేస్తున్నట్లవుతుంది.
1: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సలీంపైన అలా పడిపోతావా?
2: నాకేమీ తెలియలేదు ప్రభు.
1: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
2: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారు ఎవరు లేరు. అది ఏ సృష్టి సందేశమో కాని రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు

0: ఉన్నా ప్రవాహి తల మీద తొంగులెత్తిన నా కళ్ళ ఎదుట ఒక చోటి మెరిసిపోయింది. ఒక మాటకి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు, నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
1: నీవు సలేం రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
0: ప్రేమ అనగా?
1: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
0: నేను వారి సాంగత్యాన్ని అభిలషించటం లేదు జహాపన.
1: అది కాదు, వారిని నీవు ఆశించుట.
0: వారి కడ నాకు నిరాశలు లేవు, కేవలం ఆ మూర్తి దర్శనం.
1: దానినే వలదని శాసిస్తున్నాను, దానినే ప్రేమ అంటాను.
0: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడేమో అనిపిస్తుంది, సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లు అవుతుంది. వాంఛించుటలేదు, పేదలై తొమ్మిదినట్లు చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే, కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే, ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
1: నీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోక
2: అనర్హుని. నీవు రాకుమారుని అపేక్షించటం రాకుమారునకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుదు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షింప. నీ ప్రేమ నిష్కలంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎదుటూ. నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు, ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థత్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
0: ప్రభు, ప్రభు, నీకు ఎదురాడలేదు, నీపై అవిధేత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికి ఈ కంఠం వణికిపోయి ఊట్లాడటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా? రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్థని ప్రేమమైన జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమనండి ప్రభు, నడిచిపోమ్మనండి. జహాపన, నేను రాకుమారుని చూడకుండా ఉండలేను, అది నాకు అసాధ్యమైన పని. సమనిశ్చితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి మాకు ఉపకారం చేయండి ప్రభు, మాకు ఉపకారం చేయండి. అంతే, అంతే నేను కోరేది ప్రభు. ప్రభు
1: అమ్మా, ఈ ముష్కరమైన సామ్రాజ్యపు ఇనుప కిరీటం కింద తలయొగ్గిన మహాపాపములు, నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై మీకు నిలువ నీడ లేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ ఈమెను ఆ అవతలకి తీసుకుని పొండు. అవును, ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం వేరొక వంక అమాయక ప్రేమ స్వరూపిణులు ఈ అనార్థ
2: రాజనీతి తంత్రజ్ఞుడైన ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవితా గీతికలు ఉపాసించే అభివృద్ధి

0: كابل، كريتان سرسون ليني أكبر، أنا أركلي سليم لدي باح عني، عندي كهن سداني كيف بريت نفتح بابل، جهابرا، كبيينا أبل داني غالن چست،
1: جهابرا، كون هاي؟
2: मैं राजा मानसिंह हूँ।
0: मानसिंह कुछ
2: यहाँ पना लाहौर अंतर गगुल गाँव
0: ये विषय
2: शहजादा सलीम बानिस कूतर ने परिणय आड़ता नगर अंत वक्टे अल्लरी गाँव राजपुत्र की चाला कोपन गाँव क्षत्रिय वीर सिंह को बानिस जाति संतान क्रिंद तलालो गुटक अंगीकार
0: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
2: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమాన.
0: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
2: కర్తవ్యము
0: ఏమీయును లేదు. నీవు వెళ్ళి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞాబలదర్పాలతో ఎదుర్కొని
2: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా ఉండవచ్చునా?
0: అనచివేదాలు మాన్సింగ్, నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
2: ఖేదాలను జ్ఞాపన క్షమింపుడు ఖేదాలు ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరతిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కరాల సంఖాత్మలను వీర విహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు. కాని అవమాన పరాజితులు కావటాన్ని భరించదాలు. నృత్యతకు సమరస భావానికి ముద్రుడనై హిందూ ముసల్మానుల శాశ్వత సఖ్యం కోసం తనగులాడే మీ చేయూతగా ఉండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుపొమ్మనిచ్చా. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిత్తూరు ప్రభు రా ప్రతాప్ సింహ్ మొఘల్ సామ్రాట్యునకు సామంతుడుగా ఉండదాలకనే కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కల్పించుకున్నాడు.
0: సర్వ సైన్యాధిపతి
2: ప్రభు నాకి సర్వ సైన్యాధిపతిత్వంతో పని లేదు. ఒక క్షత్రియ జాతి అయిన నేను సమస్త భారతీయ సభ్య జాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను ఫర్మానాలను శిరోధార్యమని తలచి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు. ప్రభు క్షమించండి.
0: మాన్సింగ్ మాన్సింగ్ రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయా ప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ
3: లేదు.
0: తెల్లవారక పూర్వమే అనార్కలిని సజీవ సమాధి చేయించు.
3: జహాపన జహాపన మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాగా సరించేమి శిక్ష? ఆమె అపరాధము కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించు. ఉత్తర వాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చాడు. అసహాయ కదా అని ఇంత పని చేశారు కదా ప్రభు. ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం
0: చేస్తారా? దారుణమైన శాసనం చేశాను. ఆర్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి

0: అనాథ నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కడిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళా ప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యు వేదనలనే పాడుకునవలెనా బిడ్డ? బిడ్డ, అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రాలిపోతే ఏమయ్యేదాని ఓ బిడ్డ? నా చేతులారా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకొని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశానా? సూర్యుడిలోని జ్యోతిస్తూ పోయి సృష్టిగాఢ అంధకారమైపోయి
1: అనా, ఇక నీవు నాకు లేవా అనా? నీవులను విడిచిపెట్టేవా? నేనే నిన్ను విడిచిపెట్టాను. ఆకాశ సీమల నుంచి అవతరించిన నీ అనంత ప్రేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక అసాసుడినైన నిర్భాగ్యుని అనా. నేను నిర్భాగ్యుని.

0: మరణం పొందేది. ఈ శని నేను చిత్రవత చేశాడు, జయించాడు. ఈ పాషాణశీలు ఊపిరాలక మృత్యువును ఆహ్వానించుకుంటూ దీర్ఘ నిద్రపోయినవా? నేను పరిగెత్తి కడుపుకుంటాను.
1: రఘు కలుసు, రఘు చక్రవర్తి శాసనం.
0: శాసనం నిత్యవరి పైన శాసనం. ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిన నా అనర్చడి బరి అయిపోయింది. మీ దాహం తలారది. ఈ శాసనాలు ఈ నిర్బంధపు పరమానాడు. ఇక అనర్చడిని చేరవి. అనర్కలి అప్పుడే మీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది. అయ్యో అమ్మాయి శక్తి అబలైన అనార్పై ఎంత ముష్కరపు శాసనం. అసహాయ ప్రాణి కదా ఆయన చలాయించిన మీ చిత్ర కథా కళాపములు. ఆమె కృంగిపోయి పడిన వేదన ధూమములో నుండి అగ్ని ప్రజ్వలిని వికృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శపథులు ఘోషిస్తోందిరా. ఇది తరతరములా తగలగలదు. మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది. ఇక బంగారు కడ్డపై రత్నమయ కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని గుండెల్లో దాచుకొని

0: మీరింతవరకు అనార్కలి నాటకం విన్నారు. రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీతం శ్రీ ఓలెటి వెంకటేశ్వర్లు. కాయనీ గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఓలెటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి మింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్బిఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, తాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, 4:03.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ నేనడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే మెసేజ్ చేయాలనిపిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

4888812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి మీకోసం, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఇది ప్రశ్న.

ఈరోజు యువలయలో నేను అడగబోతున్నాను మొట్టమొదటి ప్రశ్న. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు తెలిస్తే 8662

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ

0: సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు షేక్ హబీబుల్లా నర్తు ఆములూరు అల్లర్ మండలం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య వీరందరూ పంపించారు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. అయితే నేను అడిగాను ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను, దానికి ఆన్సర్ పంపించండి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో భారతి కిషోర్ అనంతపురం నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విజయవాడ నుంచి దుర్గాంబ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్, బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెమ్మరాజు లలితా కుమారి తణుకు నుంచి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి సత్యనారాయణ భట్టి ప్రోలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్. అడవి జ్వాల దేవులపల్లి హనుమంత్ ఓకే దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి. మీ ఆన్సర్ నాకు అర్థం కాలేదండి, నేను అడిగాను ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పొలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా హోబిల్ల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి ముంతా పెద్దన్న గురుకుంట్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్న మిరియం ఓకే పంపించారు. మీ పేర్లకి ఆన్సర్కి కొంచెం వేరియేషన్ ఉండేలా మెసేజ్ చేస్తే చదవడానికి తేలిగ్గా ఉంటుంది. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మన్మధరావు శోభారాణి ఉదయవంశీ హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయ కె శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి. పీర్జాదిగూడెం నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్.

లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి. ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రఘువీర్ సింగ్ సూనాభాయి రాధ మున్నా ఏలూరు నుంచి. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగుళి పద్మరాణి అక్షర కృప కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ క్వశ్చన్ అడుగుతున్నారు. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలకమరి నరసింహాచార్యులు విద్యుత్ నగర్ భెల్ హైదరాబాద్ నుంచి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి ఆదిశేష్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామ్దాస్ అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. కల్బకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుండి సౌదామిని వసుంధర తుమ్మా పద్మావతి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. దాసిరిపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి దుర్గాంబ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బదరి విశాల. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కూనపరెడ్డి రమేష్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొనుకొల్ల రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ. ఓకే, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో శ్రీతేజ సాయి చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉప్పల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ నందు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపట్టి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతిక సిరి గాహ్న స్నిగ్ధ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సర్విశక్తి సుబ్బరామయ్య చీరాల నుంచి. నాకు అందిన మెసేజెస్ మొత్తం చదివేశాను. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మోదుగు చెట్టు. కొంతమంది ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది బ్యూటియా మోనోస్పెర్మా అనే శాస్త్రీయ నామం కలిగిన ఒక అందమైన ఆకురాల్చే చెట్టు. అయితే ఈ శాస్త్రీయ నామం కూడా చెప్పేశారు, వాళ్ళని కూడా కరెక్ట్ ఆన్సర్గానే చెప్పాను. దీనిని పలాష్ మోదుగా అడవి జ్వాల అని కూడా పిలుస్తారు. ఇవి కూడా మెన్షన్ చేశారు, కంగ్రాచ్యులేషన్స్. ఇంకా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆకులు రాలిన తర్వాత ఈ చెట్టు నిండుగా ప్రకాశవంతమైన నారింజ ఎరుపు రంగు పూలతో నిండి ఉంటుంది. ఇది కూడా కొంతమంది మెన్షన్ చేశారు. ఇంకా ఏంటంటే దూరం నుండి అడవిలో మంటలు అంటుకున్నట్లుగా కనిపిస్తుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కూడా కొంతమంది మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, చూసేద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి.

బిజిలి వెంకటేష్, శ్యామలా, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, అవ్య, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ శ్రీనివాస్, శ్యామల గజ్వేల్ నుంచి. ఇంకా ఈ ప్రశ్నకి సమాధానం ఎవరూ పంపించొద్దు, ఎందుకంటే మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయలో రెండవ ప్రశ్న, లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది లేదా ఏ భాష నుండి వచ్చింది? లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది?

లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది అని అడిగాను. చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగలపాలెం నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్, ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చినమిరం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహేంద్ర తెనాల నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్ ముదిరాజ్ బీసీ కాలనీ నంద్యాల నుంచి, అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటూరు నుండి మల్లాది పాల్ చక్రవర్తి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్, భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్సి పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య భవ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షరకృప, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ వచ్చింది రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం రామ్మోహన్ రావు సత్యవతి శ్రీనివాసరావు సూర్యతేజ ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతిక సిరి గాహ్న స్నిగ్ధ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కె శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ నందు నాగూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సరోజిని మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం.

గడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుండుగొలను కొనకళ్ళ రమేష్ రామోజీ ముకుందాచార్యులు ముకుందాచార్యులు ఓకే శ్రీనివాస్ బాబు వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్తో వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ. గుడ్ ఈవినింగ్ అంటూ యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి హనుమంతు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానపేట నుంచి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలకమర్రి నరసింహాచార్యులు విద్యుత్ నగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మీ కామేశ్వరి పూర్ణచంద్ర మానస లలిత గుంటూరు నుంచి. శ్రీనివాస సామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి దుర్గాంబ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణభాయ్ రాధమున్న ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. ఎస్బీఐ కాలనీ నుంచి విజయ శేఖర్ ఒకసారి చెక్ చేసుకోండి. దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుండి సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోపాల్ ఆచారి అక్కయ్యమ్మ శ్యామలరాణి ప్రకాష్ రాజ్ తమిళనాడు దొడ్డేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపల్లి నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఉప్పల్ నుంచి శ్రీతేజ సాయి చరణ్. కరెక్ట్ ఆన్సర్తో ప్రణవి ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుచరిత నాగప్రసన్న ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది అని అడిగాను. లాటిన్ భాష నుండి వచ్చింది లైబ్రరీ. ఈ పదం లాటిన్ పదమైన లిబర్ అనే పదం నుండి ఉద్భవించింది. దీనికి పుస్తకం అని కూడా అర్థం. అక్షరాల ఇది పుస్తకాలను భద్రపరిచే స్థలాన్ని సూచిస్తుంది. అదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకో ప్రశ్న, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది? పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది?

పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంకలమర్రు గ్రామం తెలగలపాలెం నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా ఎవరు విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ ఓకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుదర్శనం శ్రీకుమార్ పెరుమాల్ శ్రీవాణి ఢిల్లీ నుండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హనుమంతు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్మిఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరీస్, గాహ్న, స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో అంగర్ కళాధర్, శారద న్యూఢిల్లీ నుంచి.

సి శేషాద్రి నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షరకృప. శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే మహేంద్ర తినాల నుంచి. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ. ఇంకా బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం శ్రీనివాసరావు సూర్యతేజ మను రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ పేరు షేక్ మహబూబ్ సుభానీ కొత్తపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ నుంచి.

ట్యాన్సర్ 2 ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ పేరు షేక్ మహబూబ్ సుభాని, కొత్తపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. కే శ్రీనివాస్, కృష్ణానగర్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నమస్తే అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ నందు నాగూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ కరెక్ట్ ఆన్సర్. పండాల లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి భారతి కిషోర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కే బ్రహ్మానందరావు, ప్రసాదంపాడు నుంచి. ఇంకా ఎవరంటే యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగప్రసన్న, సుచరిత, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మోదుగుండు రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి, పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి, కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే తంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి. సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? దుర్గాంబ, విజయవాడ నుంచి. హైదరాబాద్ నుంచి చిలకమరి నరసింహాచార్యులు, విద్యుత్ నగర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈ రాధాకృష్ణ, లక్ష్మి, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదర్ వీరేష్, రాజోలి మండలం జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉప్పల్ నుంచి శ్రీతేజ, సాయిచరణ్ కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస, శ్యామల, గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి. రాంగ్ ఆన్స్ రండి, ఒకసారి చెక్ చేసుకోండి. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే, అసలు క్వశ్చన్ ఏంటంటే, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది అని అడిగాను. ఉన్నత విద్యకు సంబంధించింది. పిఎం ఉషా ప్రధానమంత్రి ఉచ్చతారు శిక్షా అభియాన్, ఇది కూడా కొంతమంది మెన్షన్ చేశారు, అనేది భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ వారు 2023 జూన్ నెలలో ప్రారంభించిన ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలలో నాణ్యత, మౌలిక సదుపాయాలు, సమానత్వం, ఇంకా విద్యా సంస్థల శ్రేష్ఠతను మెరుగుపరచడం. ఇది కూడా చాలామంది మెన్షన్ చేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రేపటి యువలయలో కలుసుకుందాం మీ అందరి కోసం ఈ పాట.

0: యువలే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. లయ విన్యాసం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాకు 3000 ఇవ్వండి.
3: ఎందుకురా?
2: నా పాకెట్ మనీ.
3: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
2: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
3: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
2: మరి మీ మొబైల్ ఇవ్వండి.
3: ఇదిగో,
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
0: ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం దక్షిణామూర్తి గారి ఢోలు వాయిద్యం వింటారు. తిస్రజాతి త్రిపుట తాళం.

0: చికాకు చిరాకు కోపం తగ్గించుకోండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు మేనేజ్ యువర్ యాంగర్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ టుడే ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం పార్వతీ పరిణయం నాటిక వింటారు. రచన శ్రీ పాదసుబ్రహ్మణ్యం.

0: మాస్టారు, ఓ మాస్టారు,
1: పొద్దున్నే నా కోసం ఎవరు వస్తారబ్బా? అయినా నేను ఈ ఊరొచ్చి పుట్టమని 10 రోజులు కూడా కాలేదు, ఎవరు పరిచయం కూడా కాలేదు. చుట్టాలకే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను ఇక్కడ ఉన్నట్టు తెలియదే. ఎవరబ్బా
0: మాస్టారు? మాస్టారు, ముందు తలుపు తెరవండి.
1: పైగా అడుగుందిగా, తలుపు తెరవమంటుంది. అయినా ఆమె ఎవరో నా ఇంటికి వచ్చి నా తలుపులు కొట్టడం దేనికి? పక్కనున్న నా ఇంటి వండర తలుపు కొట్టొచ్చు కదా.
0: మాస్టారు, తలుపు తెరవండి.
1: తలుపు కానీ నేను తెరవకపోతే రోడ్డు మీద వచ్చిపోయే జనం ఆమె నా ఇంటి దగ్గర చూస్తే ఏమని అనుకోవచ్చు. ఒకవేళ పనిపిల్ల పని అడగడం కోసం వచ్చి ఉండొచ్చేమో. ఏదేమైనా భారం భగవంతుడి మీద వేసి తలుపులు తెరవాలి. ఏడుకుండ్ల వాడ వెంకటరమణ గోవింద గోవింద.
0: నమస్కారం మాస్టారు, నా పేరు పార్వతి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. అన్నట్లు మీకు ఇంకా పెళ్లి కాలేదటగా.
1: అయితే ఏమిటట, ఇంకా పక్క మీద నుంచి కూడా నేను లేవలేదే. ఏదో పని ఉన్న దానిలో పొద్దున్నే వచ్చి నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు కదా అని అడగడం ఏమిటి? ఎందుకు, ఎవరు నువ్వు, నాతో నీకు పని ఏమిటి?
0: మాస్టారు, ముందు వెళ్ళి పళ్ళు తోముకురండి, ఆ పైన అన్ని చెప్తానన్నాను కదా.
1: అరే భగవంతుడా, ఇదెక్కడ కోలయ్యా బాబు, కొంపు తీసి మెట్ల కేసు కాదు కదా, కరుస్తుందేమిటో. సరే ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తారు.
0: మా మంచి మాస్టర్.
1: మా మంచి మాస్టర్, అవును మరి కరుస్తావేమో నన్న భయం.

0: ఇప్పుడు చెప్పు.
1: ఆనండి మాస్టారు.
0: ఏ, నా పళ్ళు వదిలేయా లేదానా, లేకపోతే నాకు అక్షరాలు రావునా?
1: అది కాదు మాస్టారు, ఒకసారి ఆనండి చెప్తాను.
0: పొద్దున్నే వచ్చి నా తలుపు కొట్టి నన్ను లేపి మరీ నా ఇంట్లోకి సరాసరి వచ్చేసావు. ఇప్పుడు ఆ అనండి, ఊ అనండి అని అక్షరాలు చెప్పిస్తున్నావు. ఇంతకీ నువ్వెవరు?
1: నన్ను పొద్దున్నే విసిగించకండి, ముందు నోరు తెరచి ఆ అనండి.
0: అమ్మో, కోపం వచ్చినట్టుంది. నోరు తెరవడం చాలా మంచిది.
1: అది ఈ సున్నుండా నేనే చేశాను మాస్టారు. ఎలా ఉంది? ఇదిగో ఈ నీళ్ళు తాగండి. నేను సున్ని బాగా చేస్తాను. నేను చేసిన పిండి వంటలకు ఈ ఊర్లో ఎవరు వంకలు పెట్టారు తెలుసా?
0: తెలుసు. ఇంతకీ నువ్వు ఎవరు? నీ పేరేమిటి?
1: అది వరుస. ఏ వరుస లేదు కనుకనే మీ సరసన చేరి వరుస కలుపుకుందామని వచ్చాను.
0: ఎంత పొగరు నీకు! ముందు బయటకు పోతావా పోవా? నేను ముందే ఊహించాను, ఇదేదో మెంటల్ కేసు అయి ఉంటుంది.
1: ఓయ్ మాస్టారు, మాటలు కాస్త జాగ్రత్తగా రానియండి. ఏదో బ్రహ్మచారి కదా, మీరు శ్రమ పడుతుంటే నేను చూడలేక ఆదుకుందామని వస్తే.
0: అబ్బబ్బో, నేను శ్రమ పడుతుంటే చూడలేక నన్ను ఆదుకుందామని వచ్చావా? అయ్యో, పొరపాటును నిన్ను కానీ ఎప్పుడైనా ఎక్కడైనా తలెత్తి చూశానా? నా కష్టాల గురించి నీతో చెప్పుకున్నానా? ఒకవేళ నువ్వు కలగని ఉంటే ఆ కలలో నీకు కనబడింది నేనే ఉండను. ఒకసారి జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోమ్మా.
1: ఇదిగో మాస్టారు, ఎందుకంత కంగారు పడతారు? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా, లేకపోతే పిశాచన్న మిమ్మల్ని పీకు తిన్నామని వచ్చా అనుకుంటున్నారా? ముందు స్నానం చేసి రండి. మీరు వచ్చేప్పుడు టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టి నా దోవన నేను వెళ్ళిపోతాను, మీ దోవన మీరు పోదురుగాని, సరేనా?
0: ఏమిటో, అంత అయోమయంగా ఉంది. ఈ ఊరు వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదే, అప్పుడే ఇబ్బందుల్లో చిక్కుకున్నాను. అరే భగవంతుడా, నీట ముంచినా పాల ముంచినా నీదే భారమయ్యా.
1: టిఫిన్ రెడీ మాస్టారు, జీడిపప్పు ఉప్మా చేశాను, తిని ఎలా ఉందో చెప్పండి.
0: జీడిపప్పు అదెక్కడిది?
1: సుబ్బారావు దుకాణంలో మన ఖాతా పెట్టాను, జీతం వచ్చాక నెలాఖరికి ఇవ్వచ్చులే.
0: ఓరు నాయనో, ఇప్పుడు ఉప్మాలకు జీడిపప్పు లేకపోతే ఏం వచ్చింది? అయినా నిన్ను ఉప్మా చేయమని ఎవరు చెప్పారు?
1: ఎవరు చెప్పాలి మాస్టారు, మనసుండాలి గాని మార్గం లేదంటారా మాస్టారు? అన్నట్టు మాస్టారు, స్కూల్ వదలగాని మధ్యాహ్నం ఇంటి వచ్చేయండి, కొబ్బరికాయ పచ్చడి మజ్జిగ పులుసు వండుతాను, సరేనా?
0: వస్తాను, నా ఇంటికి నేను రాక చేస్తానా? తప్పకుండా వస్తాను. అసలు నా ఇంటికి నన్ను రమ్మనడానికి పంపడానికి నువ్వెవరు? తెల్లవారకుండా నా ఇంటికి సున్ని ఇచ్చుకు మరీ వచ్చావు. ఆ సున్నులో ఏ మందు కలిపావో ఏమో, నాకంతా కంగారుగా ఉంది. సమయానికి అమ్మా నాన్న కూడా నా దగ్గర లేరు. భగవంతుడా, ఈ పిల్లబారి నుంచి నన్ను కాపాడవయ్యా. ఓ, అరే బడి టైం అయిపోతుందే.

0: వదినా, నువ్వు ఇప్పుడు ఏమడుగుతావో నాకు బాగా తెలుసు.
1: ఏమిటది?
0: ఏమమ్మా పార్వతి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా అని. అంతేనా?
1: సరే,
0: నేను చెప్తాను జరిగిందంతా. మన ఊరు ఎలిమెంటరీ స్కూల్కి కొత్తగా ఈశ్వరరావు అనే మాస్టర్ వచ్చారు వదినా. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది.
1: సరే, ఆయనకి పెళ్లి కాలేదనే విషయం నీకెలా తెలిసింది?
0: మన గోపిగాడి చేత కూపి లాగించానులే.
1: అంటే అత్తా మేనల్లుడు కలిసి ఆడుతున్న నాటకం అన్నమాట. ఇంతకీ ఏమైంది?
0: ఏం జరిగింది ఏమిటి? ఆ మాస్టర్ లేవక మునిపే తలుపు కొట్టి లేపేశాను. దగ్గరుండి ముఖం కడిగించి, నోరు తెరిపించి, నోట్లో సున్నుండ పెట్టి, స్నానానికి బాత్రూంలో నీళ్లు పెట్టాను. స్నానం చేసి మాస్టారు వచ్చేప్పటికీ జీడిపప్పు ఉప్మా చేసి పెట్టి మాస్టర్ని స్కూల్కి పంపించి వచ్చేసాను.
1: ఆ ఇన్ని చేస్తుంటే ఆ మాస్టర్ ఏమనుకుండా ఎలా ఊరుకున్నాడమ్మా?
0: ఊరుకుంటాడా? కాసేపు పిచ్చిదే అని అనుకున్నాడు. ఆ తర్వాత దెయ్యం భూతం అని అదిరిపడ్డాడనుకో.
1: అంటే నీ పెళ్లికి నువ్వే ఏర్పాట్లు చేసుకుంటున్నావన్నమాట.

0: ఇదిగో త్వరగా కాళ్ళు కడుక్కురండి, భోజనం వడ్డించేస్తాను.
1: ఓరి దేవుడో, నేనేం చేశాను రా భగవంతుడా.
0: అయ్యయ్యో, ఎందుకండి అలా పిల్లల్లా ఏడుస్తారు? ఏమైంది మీకు?
1: ఇంకా ఏం కావాలి? సున్నుండులో కలిపిన మందు చాలా పవర్ఫుల్గా ఉంది. సమయానికి అమ్మా నాన్న కూడా ఇక్కర్లేరు. ఏమైపోతానేమో, నాకంతా భయంగా ఉంది.
0: మీకేం భయం లేదు, కానీ మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతానుగా.
1: మాట తప్పు కదా, నాకు చిన్న సాయం చేయాలి.
0: నేను మాట తప్పను. నేను మాట అన్నానంటే అంతే, తప్పకుండా చేస్తాను. చెప్పండి.
1: నువ్వు నన్ను మర్చిపోవాలి.
0: అది మాత్రం నేను చేయలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి.
1: పార్వతి, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నేనేం తప్పు చేశానని
0: బాధ పెడుతున్నానా? అనండి అనండి, మీ ఇష్టం వచ్చినట్టు అనండి.
1: గట్టిగా అరవకు, వీధిలో నలుగురు చూస్తే నా పరువు కాస్త పోతుంది. ఇప్పుడు నేనేమన్నానని?
0: మీరు అన్నందుకు కాదండి, మీరు ఏమైపోతారు అని.
1: అవును, ఇలా ఉంటే నేనేమైనా అయిపోతాను. ఏమి చేయలేక, ఏం చేయాలో తోచగా నాకు ఏడుపు వచ్చేస్తాను.
0: అలా జుట్టు పీకోకండి, అసలే మీది బట్టతల.
1: అమ్మా,
0: ఏడవకండి మాస్టారు, ప్లీజ్. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది.
1: ఇక లాభం లేదు, అమ్మకి నాన్నకి వెంటనే లెటర్ రాసి రమ్మని చెప్పాలి.

పట్రా, ఆ నువ్వు ఈ చాక్లెట్ తీసుకురా. మాస్టారు ఏమి రాశాడు, అసలు ఎవరికి రాశాడు, లెటర్ చింపితే తెలిసిపోతుందిగా. మాస్టారు మన దెబ్బకి అదిరిపడ్డాడు. మాస్టారు చూడండి, మిమ్మల్ని మరో ఆట ఆడిస్తా. రాజు చాక్లెట్ కొనుక్కున్నావా? ఆ ఇదిగో ఈ ఉత్తరం పోస్ట్ చెయ్యి. మాస్టారు మీరు రాసిన ఉత్తరం నా దగ్గర, నేను రాసిన ఉత్తరం మీ నాన్న దగ్గర. ఇప్పుడు అసలు కథ ప్రారంభం అవుతుంది.

0: ఉషయ్, అన్నపూర్ణ, నీ కొడుకు ఉత్తరం రాశాడే.
1: అబ్బాయి కులాసాగా ఉన్నాడా? ఏమి రాశాడు? చదవండి. పిచ్చి మొహం, వాడు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడు. బెంగ పెట్టుకుని ఉంటాడు. చదవండి.
0: చదువుతున్నా. నీ కొడుకు రాసిన ఉత్తరం వినడానికి నీకు అంత సంబరంగా ఉంది కదూ. సరే, అయితే విను. పూజ్యులైన నాన్నగారికి మీ కుమారుడు ఈశ్వర్ నమస్కరించి వ్రాయినది. ఒంటరిగా ఉన్న నేను మీ గురించి బెంగ పెట్టుకోవడం లేదు. అన్నట్టు మొన్న ఈ మధ్య కనికట్ల వారి అమ్మాయిని చూసుకున్నాను. మీరు అమ్మని ఒకసారి ఇక్కడికి తీసుకువస్తే సంబంధం విషయం ఖాయపరుచుకొని తాంబూలాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కనుక ఈ లెటర్ అందిన వెంటనే రాగలరు. అమ్మకి నా నమస్కారములు తెలియజేయండి. ఇట్లు నీ కుమారుడు ఈశ్వర్.
1: అమ్మో అమ్మో, ఈ ఉత్తరం రాసింది మనవాడే అంటారా? అసలు ఈ ఉత్తరం మనదో కాదు, ఒకసారి చూడండి.
0: ఓసి వెర్రిదానా, నీ కొడుకు అడ్రస్ తప్పు రాశాడంటే నమ్మగలవా? అదీగాక జగన్నాథం గారు అని 2 అడ్రస్లో స్పష్టంగా రాశాడు. ఇందులో సందేహపడవలసింది ఏమీ లేదు.
1: ఈ ఉత్తరం తీర్చుస్తే వాడు రాసినట్టు లేదు. నాకు ఇదేదో అనుమానంగానే ఉందండి.
0: నాకు అలానే అనిపిస్తుంది. ఆలోచిస్తే ఈ వ్రాత కూడా మనవాడిలా లేదే. ఏమో, అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందేమో, ఎవరో చెప్పగలం.
1: ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో, వాడి రాత కూడా మారిపోయింది. ఏమండి, మనం రేపు బయలుదేరి అబ్బాయి దగ్గరికి వెళ్దాం. అసలు విషయం అక్కడే తేలిపోతుంది.
0: అవునవును, అంతే కదా. మరి అసలు విషయం తెలుసుకోవాల్సింది అక్కడే.

0: అబ్బా బాబా, ఈ హడావిడిలో మన వాడిల్లు ఎక్కడో ఏమిటో. అన్నపూర్ణ, ఆ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది. ఓసారి ఆ అమ్మాయిని పిలువు.
1: అమ్మాయి, ఇక్కడ ఈశ్వర్ అని ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు. వాడు మా అబ్బాయే. ఎక్కడుంటున్నాడో కాస్త చెప్పగలవా?
2: ఆ మాస్టారా, అదిగో ఆ గుడిసందులో ఉంటున్నారు. నాలుగో ఇల్లే.
0: ఆహా, అలాగా. సరే గాని అమ్మాయి, నీ పేరేమిటి?
2: నా పేరండి పార్వతి అండి. వస్తానండి.
1: మంచిదమ్మా.
0: అన్నపూర్ణ, ఆ అమ్మాయిని చూశావు? అచ్చం లక్ష్మీదేవిలా లేదు. మన కోళ్ళ అయితే బాగుంటుందనిపించింది. ఈశ్వర్!
1: ఈశ్వర్!
3: ఏంటి ఇవి అమ్మా నాన్న గొంతుల్లా ఉన్నాయే. అమ్మా, నాన్న వచ్చేసారా? నాన్న, ఇక్కడ ఒక్కడిని ఒంటరిగా ఉండలేక మీ గురించి బెంగ పెట్టుకుని మిమ్మల్ని రమ్మని లెటర్ రాశాను నాన్న.
0: ఏం జరగాలో అదే జరిగిందిరా. అయినా నేను నమ్మలేదులే. ఈ ఉత్తరం చదువు, నీకే అర్థమవుతుంది.
3: ఏది అవసరం లే.
0: ఇదిగో
3: ఈ పని ఖచ్చితంగా ఆ పార్వతి అయి ఉంటుంది. పార్వతి.
1: ఎవర్రా పార్వతి?
0: ఎవర్రా?
3: అదిగో తొమ్మి చూస్తుంది. ఏ ఏ పార్వతి, ఇలా రా, ఒకసారి ఇలా రా.
0: ఈ అమ్మాయే కదా మనకి ఇల్లు చూపించింది.
3: పార్వతి, ఈ లెటర్ సంగతి ఏంటో తేల్చు ముందు.
4: ఈ లెటర్ రాసింది నేనే, నన్ను క్షమించండి. ఎందుకు రాశాను, ఏ పరిస్థితుల్లో రాశానో చెప్తాను. నా తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. నేను మా అన్న వదినల దగ్గర ఉంటున్నానండి. కొద్ది కాలం క్రితమే మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. మా వదినకి నేను భారం కాకూడదని, పెళ్లి కానీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఇలా అల్లరి పెట్టాను. నన్ను క్షమించండి.
1: ఇంతవరకు వచ్చాక ఎలా క్షమిస్తాడు?
0: ఒరే ఈశ్వరు, ఈ అమ్మాయి మెళ్ళు మూడు ముళ్ళు నువ్వు వేయవలసిందేరా.
1: అవును, మూడు ముళ్ళు వేయవలసిందే.
3: అమ్మా,
0: అయితే ఇంకేం శుభశ శీఘ్రం. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా.

ఇంతవరకు మీరు పార్వతీ పరిణయం నాటిక విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా అశోక్ చిత్రం కోసం హరిహరన్ వర్ధిని ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత బలరామకృష్ణులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన వేటూరి సాహిత్యం, సంగీతం రాజ్ కోటి,

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: కార్యక్రమంలో తర్వాత చందమామ చిత్రం కోసం రాజేష్ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత తొలి ముద్దు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యశానికి ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఇళయరాజా.

0: ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా waters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అనగనగా ఓ అమ్మాయి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం మణిశర్మ,

0: మీరు విన్న పాటను చిత్ర ఉన్ని కృష్ణన్ ఆలపించగా, ప్రేమలేఖ చిత్రంలోనిది, సంగీతం దేవ.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎత్తకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: కార్యక్రమంలో చివరిగా సైనికుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉన్ని కృష్ణన్, కవిత సుబ్రహ్మణ్యం ఆలపించిన కులశేఖర్ గీతాన్ని వినండి. సంగీతం హరీష్ జయరాజ్.

0: ఇంతవరకు మీరు సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వినండి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: ఈరోజు సాయంత్రం 6:25 సినీ గీతం, 6:30 లండన్ లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 ప్రకటనలు. 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ

మెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇంతవరకు మీరు ఈ పూట ప్రసారమయ్యే కార్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కాస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఈవేళ పార్టీ కావాలంటే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఇది నీ కార్డు పిన్, నువ్వు నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఫలితంగా రాష్టంలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. రక్షణ విమానయాన రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించిందన్నారు. ఇటీవల నావికాదళంలోకి ప్రవేశించిన 3 యుద్ద నౌకలు పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన తొలి C-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం దేశ సాంకేతిక స్వావలంబనకు నిదర్శనమన్నారు. C-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని, దీనివలన దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా బలోపేతమవుతాయని తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
5: ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
4: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ద్వారా

0: ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని అన్నారు. ప్రపంచస్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేయాలనే సంకల్పంతో క్యాచ్ ది రెయిన్ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని నరేంద్ర మోదీ కోరారు. రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం ప్రజలు కేవలం మట్టి వినాయక విగ్రహాలనే కొనుగోలు చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా దూరం పెట్టాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: గణపతి బప్పా కి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బనీ. జో లోగ్ గణేష్ జీ కి మూర్తియా బనాతే హై ఉన్సే భీ మేరా ఆగ్రహ హై కి వే మిట్టి కి మూర్తియో కో ప్రాథమికతా దే, ఔర్ జో లోగ్ మూర్తియా ఖరీదతే హై వే భీ యహ జరూర్ దేఖే కి గణపతి బప్పా కి మూర్తి కిస్ సే బనీ హై ఔర్ కిస్ దేశ్ మే తయార్ హుయీ హై. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ న ఖరీదే. జబ్ హమ్ స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఈరోజు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి వేయించాలని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ పీడీపీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవటం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, జూలై 1వ తేదీన నిర్వహించే విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారని అన్నారు. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని, 1200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా నివాళి అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పివి నరసింహారావు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ పోలియో బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి పల్స్ పోలియో కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. భారత్ ఐర్లాండ్ల జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు

0: బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు ఒక ఓవర్లో 13 పరుగులు చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్టంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఈదురుగాలులకు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి ఢిల్లీ చేయండి. వద్దు, ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
1: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: सम्प्रति वार्ताः
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పిబి శ్రీనివాస్ యజానికి ఆలపించిన శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి సుధలో డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం క్యాన్సర్లు కారణాలు చికిత్స డాక్టర్ జి బీసన్న గారితో పరిచయం ఉంటుంది. అలాగే చరిత్రలో రేపటి విశేషాలు తెలుసుకుంటారు. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 11:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 గాలి వాన నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు.

0: 6 గంటలకు ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో సామాజిక మాధ్యమాల్లో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి శ్రీమతి ఆర్ మణిగారితో ప్రసంగముంటుంది. 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. ఇక రాత్రి 10:00 ఏకచిత్ర గానంలో నాలో ఉన్న ప్రేమ చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అరనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇంతవరకు మీరు రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడొక సినీ గీతం వింటారు. పుణ్య దంపతులు చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం చక్రవర్తి. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటనను వినండి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

సినీ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:30 కాస్తుంది. మరి కాసేపట్లో లండన్ లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆఫ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం ఉన్నాం కృష్ణా తీరంలో, స్టూడియోలో టైం 6:31:35. సో మాట్లాడుకుందామని చెప్పాను పీఎం ఉషా స్కీమ్ గురించి. అంటే ఏంటి, ఇందా చెప్పాను ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ స్కీమ్ అనమాట. సో మన భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇలా అన్నింటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఉంటాయి కదా అవి, అలాగే ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే విద్యా ప్రమాణాలను ఇంప్రూవ్ చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ లక్ష్యం అనమాట. మరి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం ఆ వివరాలు ఏంటో ఈ స్కీమ్ కి సంబంధించి కృష్ణా తీరంలో. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

రామ్ మిర్యాల పాడిన సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి. మనమున్నాం కృష్ణా తీరంలో పీఎం ఉషా స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ చెప్పాను కదా ఇందాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఏదైతే ఉంటాయో వాటి గురించి అనమాట. సో అంటే యూనివర్సిటీస్ కానీ అండ్ కాలేజెస్లో ల్యాబ్స్ అలాగే డిజిటల్ నెట్వర్క్స్ ను డెవలప్ చేయడం, అంతేకాదు ఫర్ అప్గ్రేడింగ్ క్యాంపసెస్ అండ్ ఫర్ న్యూ మోడల్ డిగ్రీ కాలేజెస్, ఇలా ఎవ్రీథింగ్, ప్రతి దానిలో సపోర్ట్ ఉంటుందన్నమాట ఈ స్కీమ్ అండర్లో. అంతేకాదు రీసెర్చర్స్ కి సంబంధించి ఎంకరేజ్మెంట్ కానీ ఇన్నోవేషన్ ఆల్సో ఫర్ స్కిల్ డెవలప్మెంట్, ఇలా ప్రతి దానిలో కూడా ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది.

ఇంకా మాట్లాడుకుందాం పిఎం ఉషా స్కీమ్ గురించి. కృష్ణా తీరంలో ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్ నుండి ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ టూ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ను మరింత అందుబాటులోకి తీసుకురావడం కూడా ఈ ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాని మెయిన్ ఎయిమ్ కూడా. అంటే ఇలా ఈ పథకం అనేది ప్రభుత్వ అలాగే ప్రభుత్వ సహాయంతో నడిచే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు కాలేజెస్లో విద్యా ప్రమాణాలను పెంచడం. ఇంకా ఉంది, దీనికి సంబంధించి మాట్లాడుకుందాం ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ బేబీ నుండి ప్లే చేస్తాను. లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. సో ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది విజయ్ బుల్గనిన్ అండ్ ఈ పాటను పాడింది శ్రీరామచంద్ర. వింటూ స్టేట్ యూన్ టూ విత్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

మిరియాల పాడిన లవ్లీ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్ నుండి ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది మికీ జే మేయర్. మనము నామ్ కృష్ణ తీరం. పిఎం ఉషా స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఇండస్ట్రీస్ కి సంబంధించి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా కోర్సెస్ ని రూపొందించి అండ్ స్టూడెంట్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని కూడా పెంచడం ఈ స్కీమ్ యొక్క లక్ష్యం అన్నమాట. అంతేనా, కాదు, ఇంకా ఉంది. మెయిన్ గా మహిళలు అంటే గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళకి

a beautiful song kada from the movie baby nunchi play chesaru అండ్ ఎనీవే మనము నమ్ కృష్ణా తీరంలో ఒక ఐ మీన్ ఒక స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం, పిఎం ఉషా స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో చదువుకునే అవకాశం పొందుతారు. అంతేకాదు కాలేజ్ అంటే కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఏదైతే క్వాలిటీ ఉంటుందో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయన్నమాట. అసలు చెప్పండి నిజంగా, అంటే ఒక దేశ అభివృద్ధికి నాణ్యమైన విద్య చాలా చాలా అవసరం, అవునా కదా? అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ దిశగా ఉన్నత విద్యను మరింత స్ట్రాంగ్ చేస్తూ ఎవ్రీ స్టూడెంట్ కి మెరుగైన ఫ్యూచర్ ని అందించే ఈ గొప్ప ప్రోగ్రామే పిఎం ఉషా స్కీమ్ అన్నమాట. సో అది సంగతి. ఈరోజు కృష్ణా తీరం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. పిఎం ఉషా స్కీమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. స్టూడియోలో టైం 6:50 ఒక సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఓకే బంగారం నుంచి ప్లే చేస్తా. నీ మౌనం కూడా బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది కార్తీక్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ ఫ్రమ్ ద మూవీ ఓకే బంగారం. ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతీ FM 101.3. నేను మీ క్రిష్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అహ్మదాబాద్లో నిర్వహించిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం 114 పతకాలను, 102 స్వర్ణ పతకాలను సాధించి పతకాల పట్టికలో భారత అగ్రస్థానాన్ని నిలిచిందని ప్రధానమంత్రి మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులకు సూచించారు. నషాముక్తి భారత కార్యక్రమాల సమర్థవంతమైన నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు గాను అలాగే 1972 ఈగల్ హెల్ప్లైన్ ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఏలూరు జిల్లా ఈగల్ సెల్ ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ కి రాష్టస్థాయి ప్రతిష్టాత్మక ఈగల్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈ అవార్డు హోంమంత్రి బంగళపూడి అనిత ఈరోజు ప్రదానం చేశారు. పిల్లల ఆరోగ్యం మెరుగుపరచడమే ధ్యేయంగా బాలామృతం ప్లస్ అమలు చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి మాట్లాడుతూ చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు ఇప్పటికే 350 కోట్ల రూపాయలతో బాలామృతం అందిస్తున్నామని చెప్పారు. పోలియోరహిత రాష్టం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, 2 పోలియో చుక్కలతో పిల్లలను అంగవైకల్యం నుంచి కాపాడవచ్చని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు సూచించారు. రాష్టంలో 108 పాలిటెక్నిక్ కళాశాలలకు అనుమతులను పొడిగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం.

0: से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
1: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
2: शाम सुहानी हो,
3: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
1: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
2: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
1: सफर में
2: आपके साथ
1: आकाशवाणी।
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 7:15 లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఆస్టేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135 సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armini and the people of Seychelles for honoring me with the Guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్ధిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని బ్లూ ఇకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి మొదలైన

0: వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయాలని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు

స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమౌండడంతో ఇప్పటి వరకు 1000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్యాధికారులు చెప్పారు. ఈ 1000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:15:38. సో వెల్కమ్ చెప్పేద్దాం మన ఫేవరెట్ ప్రోగ్రామ్ మనసును మనసేకి. తెలుసు కదా, నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 08662488114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మూవీ క్వశ్చన్స్ మాత్రమే కాదు, మనసుకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతాను. బట్ ఫస్ట్ అయితే ఒక సాంగ్ ప్లే చేస్తాను, జస్ట్ సింపుల్ గా నాకు ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి చాలు, ఓకేనా?

ఈ సాంగ్ ఏ సినిమాలోది తెలిస్తే 0866 4888 14 ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇదే లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఫేమస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ.
1: ఆహా, నేను చెప్పను కదా, క్వశ్చన్ నేను అడిగాను కాబట్టి ఆన్సర్ మీరే చెప్పండి.
0: ఈ సాంగ్ ఏ సినిమాలోది అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఎస్ఎంఎస్ చేస్తున్నారు, చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారో, రైట్ ఆర్ రాంగ్ అసలు ఏం పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, హాయ్ హలో క్రిష్జీ, రేడియో ఆన్ చేయగానే మ్యూజిక్ బట్టి క్రిష్జీ వచ్చారు అని మెసేజ్ చేశా. భాస్కరుడు వేడి, వరుణుడు రాబోయే ముందు కూల్ కూల్ వాతావరణం, ఎలా ఉన్నారు సార్ అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ జానకిజీ, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా, అండ్ నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ గుడ్ ఈవినింగ్, నమస్తే అండ్ వెల్కమ్ టు సండే. సండేనా, ఓకే, సండే కూడా సెలవు లేని వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్లాష్ క్రిష్ క్రిష్ క్రిష్ అంటూ. థ్యాంక్ యూ సో మచ్ కేవీ రమణమూర్తి గారు, శ్రీకాకుళం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి, అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ రాత, ఓకే, మన్హర్ మంగళగిరి నుంచి పంపించారు, హాయ్ బ్రో అంటూ. హాయ్ మన్హర్, అండ్ నమస్కారం, గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? నిజామాబాద్ వీక్లీ బస్, సారీ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి పంపించారు, మహమ్మద్ జనీద్దీన్, స్నేహభాను జనీద్దీన్ పంపించారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ హాయ్ యూత్ ఐకాన్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ అమూల్య, మీ వాయిస్ వింటే చాలా హ్యాపీగా ఉంది, ఏమి ఎనర్జీ లెవెల్స్, వావ్, కొంచెం మాకు కూడా ఇవ్వండి, డెఫినెట్గా తీసుకోండి. మిమ్మల్ని అందరినీ ఉల్లాసపరచడానికి నేను కూడా ఉన్నాను, నా ఎనర్జీ లెవెల్స్ అన్ని మీరు కూడా తీసుకోండి, షేర్ చేసుకోండి, మనం పరంపురం అనమాట. అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అమూల్య అండ్ కౌశల్య. ఓకే, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ చరణ్ మేడుకొండ నుంచి పంపించారు, జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. అండ్ చీరాల నుంచి పంపించారు, రామకృష్ణపురం నుంచి, చక్రపాణి కామాక్షి వీళ్ళందరూ, రైట్ ఆన్సర్. అండ్ రుత్వికాశ్రీ, ది ఆన్సర్ ఈజ్ అన్ అంటూ, రైట్ ఆన్సర్. అలాగే పెడల నుంచి పంపించారు అప్పలరాజు గారు, జోగనందరావు కాలనీ నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకెవరు పంపించారు? సో వీళ్ళు మాత్రమే పంపించారనమాట. అదేంటి, ఏమయ్యారు మన మిత్రులందరూ, ఏమయ్యారు? సండే ఎఫెక్టా, లేకపోతే వర్షం ఎఫెక్టా, ఏమైంది? మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ అని అంటూ పంపించారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా, అండ్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు, బాగున్నారా, చాలా రోజుల తర్వాత వచ్చారు అని అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అది సంగతి. అండ్ 7:23:10 స్టూడియోలో టైం. రాజోల్ నుంచి జయన్న గారు, క్వశ్చన్ వినలేదు అని అంటూ. క్వశ్చన్ నేను ఇంకా రిపీట్ చేయలేను, ఎందుకంటే ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది కాబట్టి క్వశ్చన్ నేను ఇప్పుడు రివీల్ చేయలేను. సాంగ్ ప్లే చేసిన సాంగ్ ఏ సినిమా?

హలో అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. ఆన్సర్ కౌసల్య కృష్ణమూర్తి అనమాట. బ్యూటిఫుల్ మూవీ, మీరు చూడకపోతే కనుక డెఫినెట్ గా చూడండి, ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అనమాట. అండ్ అమూల్య ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, కౌసల్య కృష్ణమూర్తి, అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. ఫస్ట్ టూ క్వశ్చన్స్ మనం ఫిల్మ్ క్వశ్చన్స్ అడుగుతాను, అండ్ తర్వాత త్రీ క్వశ్చన్స్ మనం మనసుకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? హీరో కార్తి తెలుసు కదా, సూర్య వాళ్ళ బ్రదర్ కార్తి. చాలా చాలా మంచి మంచి మూవీస్ చేశారు మన తెలుగులో కూడా. కార్తి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏది తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. హీరో కార్తి ఫస్ట్ మూవీ ఏది తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టెరియో.

తరంగబాణి జాతకం నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది వివేక్ సాగర్ అండ్ మనమున్నాం మనస్సును మనసేలో. నేను అడిగిన క్వశ్చన్, హీరో కార్తి ఫస్ట్ మూవీ ఏంటి తెలుగులో అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం రైటో రాంగో. కనకారావు గారు పెడన నుంచి ఆవారా కాదు కదా. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం కౌశల్య కృష్ణమూర్తి అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమోజినిద్దీన్ స్నేహబాణిద్దీన్. సో రైట్ ఆన్సర్, బట్ ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత పంపించారు మీకు మీరు. అండ్ యుగా ఓకే, లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ ఏమో తెలియదు మీరే చెప్పాలి అని అంటూ అమూల్య, డెఫినెట్గా చెప్తాను నేను. అండ్ గుడ్ ఈవినింగ్ అని అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్ అండ్ రాజోల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. సో తమిళ్లో అడగలేదు నేను, తెలుగులో అడిగాను, బట్ తమిళ్లో అయితే అది రైట్ ఆన్సరే. అండ్ దాన్ని మళ్ళీ డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు తర్వాత. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఊపిరి అంట, ఊపిరి ఎన్ని సినిమాల తర్వాత వచ్చింది తెలుసా కార్తీది. అండ్ హాయ్ నేమ్ పి జానకిరామ్ అండ్ ఉమా, ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి పంపించారు నందిగామ నుంచి. పర్తివీరన్ తమిళ్ కాదు, తెలుగులో చెప్పండి. అండ్ గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ కిషోర్ ఫ్రమ్ ఏలూరు నుంచి పంపించారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ బట్ ఆన్సర్ ఏది. అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అని అంటూ పర్తివీరన్. సో కోమల సాయి ఫ్రమ్ కూచినపూడి నుంచి పంపించారు. సో తమిళ్లో కాదు, తెలుగులో చెప్పండి ఫస్ట్ సినిమా ఏంటి. అండ్ ఐఎమ్ ఫ్రమ్ రామాపురం, మై నేమ్ ఈజ్ రుత్విక అంటూ పంపించారు. సో పరుత్వీరన్ మీరు కూడా సేమ్ ఆన్సర్. అండ్ శుభ సాయంత్రం క్రిష్ గారు అని అంటూ కుమ్మర్ వీధి రాజోలు గ్రామం నుంచి బసోది ఈరన్న, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా బట్ రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ తెలుగులో ఊపిరంట, ఊపిరి వరకు తెలుగులో కార్తి సినిమాలే చేయలేదా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పరుత్వీరన్ తమిళ్ అండ్ సేమ్. శామ్యులా ఓకే, మేడుకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు మీరే చెప్పగలరు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొమ్మజనిదీన్ స్నేహవాణి నిదీన్. అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ తమ్ముడు అని అంటూ పోరంగి నుంచి వీర రాఘవమ్మ గారు, రేఖ సాయి మోనిక, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా. సో స్టూడియోలో టైం 7:30:35 మనమున్నాం మనసును మనసే. హీరో కార్తి ఫస్ట్ మూవీ ఏంటి తెలుగులో అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి, మేబీ క్వశ్చన్ సరిగ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమయ్యి ఉంటుంది. సపోజ్ కార్తి ఫస్ట్ సినిమా ఏంటి అని అంటే పరుత్వీరన్ కరెక్టే, అది 2007 రిలీజ్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ సినిమా తంది తమిళ్లో అనమాట. అండ్ ఆ సినిమానే తెలుగులో తర్వాత డబ్బింగ్ చేసి మల్లిగాడు పేరుతో ఆ తర్వాత డబ్ చేశారు. బట్ యాజ్ అంటే తమిళ్ సినిమాలో చూసుకుంటే ఫస్ట్ సినిమా పరుత్వీరన్, అండ్ తెలుగులో చూసుకుంటే డబ్బింగ్ ఫస్ట్ సినిమా యుగానికి ఒకడు, అండ్ తెలుగులో డైరెక్ట్ ఫస్ట్ సినిమా చూస్తే ఊపిరి అనమాట. సో చూద్దాం అయితే అందరికీ రైట్ ఆన్సర్స్ ఇద్దాం, ఎందుకంటే కొంతమంది పరుత్వీరన్, కొంతమంది యుగానికి ఒకడు, కొంతమంది ఏమో ఊపిరి, అది సంగతి. సో ఫస్ట్ డైరెక్ట్ సినిమా ఏంటి, అసలు సినిమాలో యాక్ట్ చేసింది పరుత్వీరన్. అండ్ తర్వాత తెలుగులో ఫస్ట్ సినిమా డబ్ అయింది యుగానికి ఒకడు, అండ్ తెలుగులో డైరెక్ట్గా తెలుగులో చేసింది ఊపిరి అనమాట, అది సంగతి. అండ్ కోమల సాయి ఫ్రమ్ కూచినపూడి నుంచి ఈసారి రైట్ ఆన్సర్ యుగానికి ఒక్కడు అని అంటూ సేమ్ ఆన్సర్. నెమోని గ్రామం నుంచి నార్కెట్పల్లి మండలం నుంచి పొన్న వెంకటేశం హేమలత యుగానికి ఒక్కడు అంటూ. ఎనీవే అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి రిలాక్స్డ్గా ఉండండి, మంచి క్వశ్చన్ అడుగుతున్నాం, జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పంపించండి. లైఫ్లో మీ లైఫ్లో మీరు నేర్చుకున్న గొప్ప లెసన్ ఏంటి, అంతే కదా. ప్రతి వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా ఏదో ఒక లెసన్ నేర్చుకునే ఉంటారు, దెబ్బతినే ఉంటారు, దాని నుంచి మనం డెఫినెట్గా ఒక పాఠం అనేది నేర్చుకునే ఉంటాం. ఏంటది మీ లైఫ్లో మీరు నేర్చుకున్న ఆ లెసన్ ఏంటి, 08662438148 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్. చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు తాత చిక్కు

వరుణ్ డాక్టర్ నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. వెండి సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచందర్. అండ్ మనమున్న మనసును మనసేలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీ లైఫ్ లో మీరు నేర్చుకున్న గొప్ప లెసన్ ఏంటి? కనకారావు గారు పెడల నుంచి పంపించారు, అతి మంచితనంగా ఉండకూడదు అని అంట. సూపర్. అలాగే ఎంఎస్ దుర్గారావు గారు, నాట్ పర్మనెంట్ అంట, అంటే ఏది శాశ్వతం కాదు అనేది మీరు నేర్చుకున్నారు. వెరీ గుడ్. అండ్ ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని అని అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు. సూపర్. అండ్ మనీ ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి అని నేను తెలుసుకున్నాను అని అంటూ పోరంక నుంచి వీర రాఘవమ్మ గారు. సూపర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, మనకి ఎంత దగ్గర వాళ్ళైనా వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదని నేర్చుకున్నాను. ఎగ్జాక్ట్లీ, ఇది మాత్రం నేను కూడా నేర్చుకున్నాను అబ్బా రీసెంట్ గానే. అండ్ అలాగే మన అనుకుని అందరినీ నమ్మకూడదు, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి. ఎగ్జాక్ట్లీ. అండ్ గుడ్ ఈవినింగ్. ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా మనం తొందరపడి మాట్లాడకూడదని నేర్చుకున్నారంట ఆత్మకూరు నుంచి ఆదిశేష గారు. ఇది కూడా చాలా మంచి విషయం నిజంగా, ఎదుటి వాళ్ళని చెప్పనివ్వాలి ఏదైనా సరే. అండ్ ఒక్కటే కాదు, ఎప్పుడైనా సరే ఒక విషయం జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఒక సిచ్యువేషన్లో, దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు వచ్చి అదే విషయాన్ని రెండు రకాలుగా కూడా చెప్తారనమాట. దాన్ని కూడా మనం ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదు నిజంగానే, ఎందుకంటే ఎవరు కరెక్ట్ చెప్తున్నారో ఎవరు రాంగ్ చెప్తున్నారో మనకు అర్థమవుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఇద్దరు చెప్పేది వినాలి, దాని తర్వాత మనకి నెమ్మదిగా ఒక సామెత కూడా ఉంటుంది కదా, నిజం నిప్పు లాంటిది, నెమ్మదిగా తెలుస్తుంది మెల్లగా. కొన్ని రోజులు గడిచిన తర్వాత అయినా సరే నిజం తెలుస్తుంది, అందులో ఎవరు అబద్ధం ఆడారు అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ శ్రీనాథ్, ఆన్సర్ ఈజ్ డోంట్ be proud. I'm first in my class, that's why I'm very proud. Now I taught a lesson, all are equal anta. సో మరి నాకైతే క్లియర్గా అర్థం అవ్వలేదు, ఇంకొంచెం క్లారిటీగా పెడితే ఇంకా బాగుండేది. అండ్ బంధువులను ఎక్కువగా నమ్మి మోసపోవడం అని అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు. సూపర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అతి మంచితనం మంచిది కాదు.

అన్ని తెలుసుకున్నారంట. అండ్ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని అంటూ చరణ్ మేడుగొండ నుంచి పంపించారు. సూపర్. అండ్ అలాగే నార్కెట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత, నేను బాగా క్రికెట్ ఆడేవాడిని, జీవితం అంటే క్రికెట్ అనుకునేవాడిని, కానీ జీవితంలో క్రికెట్ ఒక భాగమని తర్వాత నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు టీవీలో క్రికెట్ వచ్చినా నేను చూడను, ఇది నేను నేర్చుకున్న జీవిత సత్యం అంట. సో చూడకుండా ఎందుకు ఉండడం చెప్పండి, చూడొచ్చు హ్యాపీగా. ఎనీవే, కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, చాలా ఇబ్బందులు మనశ్శాంతి లేని సందర్భాలు ఇలాంటివి ఎదుర్కొని వాటిని అధిగమించి నిలబడడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనిద్దీన్, స్నేహవాణి జనిద్దీన్. మరి వాటిల్లోంచి మీరు ఏం నేర్చుకున్నారు అది నేను అడిగేది. అండ్ వీబీ విడబ్ల్యూడి, అబద్ధం ఆడకూడదని నేర్చుకున్నారంట నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అంటే ఇంతకుముందు అబద్ధం ఆడారా చెప్పండి నిజంగా. అండ్ అందరూ మనవాళ్ళు అని నమ్మకూడదు. సూపర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇది మాత్రం కరెక్ట్ అబ్బా. అండ్ హాయ్ క్రిష్ గారు ఫ్రమ్ కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ పంపించారు. హాయ్ హాయ్, బట్ ఆన్సర్ ఏది? సో మీ లైఫ్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ ఇవన్నమాట. అన్ని మంచి లెసన్స్ నేర్చుకున్నారు, వాటిని ఫాలో అవుతూ ఉండండి డెఫినెట్గా. అండ్ 7:39:38 సెకండ్స్ స్టూడియోలో టైం.

అండ్ అందరూ మనవాళ్ళు అని నమ్మకూడదు. సూపర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇది మాత్రం కరెక్ట్ అబ్బా. అండ్ హాయ్ క్రిష్ గారు ఫ్రమ్ కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ పంపించారు, హాయ్ హాయ్. బట్ ఆన్సర్ ఏది? సో మీ లైఫ్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ ఇవన్నమాట. అన్ని మంచి లెసన్స్ నేర్చుకున్నారు, వాటిని ఫాలో అవుతూ ఉండండి డెఫినెట్గా. అండ్ 7:39:38 స్టూడియోలో టైం, మనమున్నాం మనసును మనసేలో. నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ ఇప్పటికిప్పుడు మీ లైఫ్లో ఉన్న ఒక పర్సన్కి సారీ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు? 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పటికిప్పుడు సారీ చెప్పాలి అని అంటే మీ లైఫ్లో ఉన్న పర్సన్స్లో ఏ పర్సన్కి సారీ చెప్తారు? ఎవరో ఒకళ్ళు చెప్పండి, ఓకేనా? ఐ మీన్ ఎవరో ఏ పర్సన్ అనేది ఆ ఒక పర్సన్ చెప్పండి. 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొక ఎస్ఎంఎస్ వచ్చింది, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. కష్టాలు అనేవి ఎప్పుడూ ఉండవు, దాని గురించి ఆలోచిస్తూ డిసప్పాయింట్ అవ్వకుండా ఏది జరిగినా ఒకందుకు మంచిదే అనుకోవాలి, ముందు రోజుల్లో సుఖపడతాం. థ్యాంక్ యూ సో మచ్, నాకు కూడా కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది ఈ సెంటెన్స్ అయితే. అదే జరుగుతుంది లైఫ్లో అని అంటూ జానకీజీ, సూపర్, వెరీ నైస్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, అంటే మీ లైఫ్లో ఇప్పటికిప్పుడు సారీ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు? 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: Bharti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ.
2: సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ థ్యాంక్ యూ నుంచి ప్లే చేశాను. అండ్ మీ లైఫ్ లో మీరు సారీ చెప్పాలనంటే ఎవరికి చెప్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆన్సర్స్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ యశోదకి సారీ చెప్పాలని ఉంది అని అంటూ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు. సో మీ ఫ్రెండ్ యశోదకి సారీ చెప్పారు మొత్తానికి. యశోద వింటున్నారా? అండ్ మా అమ్మకి నాన్నకి సారీ చెప్పాలనుకుంటున్నాను అని అంటూ కిషోర్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. అయ్యో ఓకే. ఎనీవే మీ మమ్మీ డాడీ వింటే కనుక మీ సారీ యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అంటే ఎవరెవరైతే నాకు పంపించారో ఎస్ఎంఎస్లు, మీ సారీస్ అన్నీ కూడా మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇన్ కేసు వింటూ ఉంటే. అండ్ నా ఫ్రెండ్కి సారీ చెప్తాను అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. మా మామయ్య గారికి చెప్తారంట, ఐ మీన్ వీళ్ళ మామయ్య గారికి. లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి. అండ్ నా చెల్లికి సారీ చెప్పాలి మీ క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ రామాపురం నుంచి శ్రీనాథ్ పంపించారు. అండ్ మీ ప్రశ్నకు మా సమాధానం మోజెస్కు అంటే నాకు అర్థం అవ్వలేదు. చరణ్ మేడుకొండ నుంచి పంపించారు. అండ్ హలో గైజ్ అంటూ పంపించారు. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. విక్రమ్ ఫ్రమ్ విజయవాడ నుంచి హాయ్, బట్ ఆన్సర్ ఏది? అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, గతంలో అనుకోకుండా జరిగిన తప్పులకు తీసుకున్న నిర్ణయాలకు సారీ చెప్పుకుంటాను మా వారికి కూడా. సూపర్, మీ వారు వింటూ ఉంటే కనుక మీ సారీని యాక్సెప్ట్ చేయాలి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. క్రిష్జీ లైఫ్లో ఇప్పుడు సారీ చెప్పాలి అంటే ఇంకెవరికండి? హస్బెండ్కే అంట. ఇష్టమైన కర్రీ చేయలేదని అంటే ఎగ్జాంపుల్, వారు చెప్పింది చేయకుండా నూనెలో వేపుడు కూర చేస్తే తొందరగా అయిపోతుంది, టైం పట్టదు అని చేస్తారు కాబట్టి సారీ చెప్తారా? ఎనీవే మీ హస్బెండ్ వింటూ ఉంటే కనుక మీ సారీని యాక్సెప్ట్ చేసి మీరు చేసి పెట్టింది తినాలని, అలాగే ఆయన అడిగింది మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు నేనే అని అంటూ పంపించారు గచ్చిబౌలి నుంచి ప్రసూన. అయ్యో ఎందుకు అలాగా? మీకు మీరే ఎందుకు సారీ చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ టైప్ చేసి పంపించండి. ఎనీవే 7:46:50 స్టూడియోలో టైం. మనమున్న మనసును మనసేలో. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీ ఫేవరెట్ పర్సన్కి, మీ లైఫ్లో ఉన్న మీ ఫేవరెట్ పర్సన్కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అని అంటే ఏం పాట డెడికేట్ చేస్తారు? అండ్ ఇంకొక ఎస్ఎంఎస్ ఫ్రెండ్కి చెప్తాను అని అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజ్ పంపించారు. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, నాకు నేనే సారీ చెప్పుకోవాలి. ఇంకొక ఆన్సర్ వచ్చింది ఇలాంటిది, అంటే మీకు మీరే సారీ చెప్పుకుంటారంట. ఎనీవే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ లైఫ్లో ఉన్న మీ ఫేవరెట్ పర్సన్స్ చాలా మంది ఉండొచ్చు, బట్ ఒక పర్సన్కి, ఎవరో ఒక పర్సన్ తీసుకోండి, ఆ పర్సన్ నేమ్ పంపించండి, ఆ పర్సన్కి ఏం సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. 08662438141 ఈ నెంబర్కి. అండ్ ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

ఆఫ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనము నా మనసును మనసులో. నేను అడిగిన క్వశ్చన్, మీ లైఫ్ లో మీ ఫేవరెట్ పర్సన్ కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అని అంటే ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఫేవరెట్ పర్సన్స్ ఉండొచ్చు, బట్ అందులో నుంచి ఒకరి పేరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏం సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ చెప్పండి చాలు. టు మై మదర్ ఓన్లీ అని అంటూ గంజి శ్రీను టీ కమ్మపల్లి నుంచి పంపించారు, బట్ ఏం సాంగ్? అండ్ ఫర్ నాట్ గివింగ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, ప్రసూన గచ్చిబోలు నుంచి. ఓకే, నాకు నేనే సారీ చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు కాబట్టి. ఎందుకు ఇచ్చుకోవట్లేదు? ఇచ్చుకోవాలి డెఫినెట్గా. అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ ఇలాగే చాలా లోలో ఉండి మనకు మనమే ఇంపార్టెన్స్ ఇచ్చుకోక మనకు మనమే దిగులు చెంది స్ట్రెస్ ఫీల్ అయ్యి అసలు మామూలుగా ఉండదు లైఫ్. అలాంటి సిచ్యువేషన్ల నుంచి కూడా మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ బయటికి రావాలన్నమాట. సో అది సంగతి. డెఫినెట్గా హ్యాపీగా మంచిగా ఉండండి, చల్లగా ఉండండి, మీరందరూ చల్లగా ఉండండి, నన్ను చల్లగా ఉంచండి. సందరేస్ అందరికి ఎప్పుడు వస్తారు అని అంటూ అడుగుతున్నారు ప్రసూన. డెఫినెట్గా ట్రై చేస్తాను రావడానికి ఈసారి, చూద్దాం మరి ఎప్పుడు వీలవుతుందో. అండ్ నాగార్జున గారు నటించిన గీతాంజలి మూవీ ఓ ప్రియ ప్రియ సాంగ్ డెడికేట్ చేస్తాను. ఎవరికి డెడికేట్ చేస్తారు? ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ నార్కెట్పల్లి మండలం నుంచి, నమ్మోని గ్రామం నుంచి పుణ వెంకటేశం హేమలత. పవిత్ర బంధం చిత్రంలోని అపురూపమైనదమ్మా ఆడజన్మ పాట డెడికేట్ చేస్తానంట. ఎవరికి? అండ్ వీరరాఘవమ్మ గారు మా బావకి అభినందనాలు మూవీలో నుంచి చుక్కలాంటి అమ్మాయి అనే సాంగ్ డెడికేట్ చేస్తారంట. అండ్ కనకారావు గారు పెడల నుంచి మై ఫాదర్కి నాన్నకు ప్రేమతో సాంగ్ డెడికేట్ చేస్తారంట. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఏం క్వశ్చన్ సార్, క్రిష్ మా డీరెస్ట్ ఫ్రెండ్కి డెడికేట్ చేస్తూ స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా అనే పాట డెడికేట్ చేస్తారంట దమయంతికి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ఈవినింగ్ అని అంటూ రుద్రవీణ మూవీ చుట్టుపక్కల చూడరా అనే పాటను డెడికేట్ చేస్తారంట ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, స్నేహితులతో బంధువులతో కలిసిమెలిసి ఉన్నాను కాబట్టి ఒక్కరికి మాత్రం చేయలేకపోతున్నాను అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మా అమ్మ జనిదిన్ స్నేహభావన జనిదిన్. సూపర్, ఎవరిని డిజపాయింట్ చేయరనమాట. అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు అని అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి, నేనైతే ఇంతవరకు ఎవరికి సారీ చెప్పలేదు, చెప్పే పరిస్థితి తెచ్చుకోను అని అంటూ. సూపర్. అండ్ జీవిత భాగస్వామికి, ఇల్లే ఇళ్లలో స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవత అని పాట డెడికేట్ చేస్తారట మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. సూపర్. అండ్ ఫ్రెండ్షిప్ సాంగ్ మై ఫ్రెండ్ కోసం అని అంటూ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఖాదర్ భాషకి పెళ్లి పందిరి మూవీలో నుంచి దోస్తు మేర దోస్త్ అనే సాంగ్ డెడికేట్ చేస్తారంట దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి. సూపర్. అండ్ కిషోర్ సార్, మీకే సారీ చెప్పాలి, ఈరోజు నేను మనసును మనసే ప్రోగ్రామ్లో పాల్గొనలేకపోయాను. ఎందువల్ల అంటే

మాది ఓకే బిజినెస్ టైం కాబట్టి ఈరోజు చేయలేకపోతున్నారంట. పాలెం బోలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్, ఐ మీన్ నాకు సారీ అవసరం లేదు, ఈ మెసేజ్ పెట్టారు అదే చాలు. అండ్ ఒక పర్సన్ ఉన్నారు, సాంగ్ అయితే మనసును మనసుగా సాంగ్ డెడికేట్ చేస్తారంట, ఎవరు పేరు లేదు, మచిలీపట్నం నుంచి. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, కొన్ని ఉన్నాయి అందులో ఒక రెండు, నీ కోసం ఎప్పుడూ లేని ఆలోచనలు, ఓకే నీకోసం టైటిల్ సాంగ్ అనమాట. అండ్ అలాగే నీ సుఖమే నే కోరుకుంటా అనే సాంగ్ని డెడికేట్ చేస్తారంట, ఓకే ఎవరికి డెడికేట్ చేస్తారు మరి. అండ్ అలాగే ఫ్రెండ్కి డెడికేట్ చేస్తారంట, తీయ తీయని తేనెల మాటలతో అనే సాంగ్ని ఖైదీ కన్నయ్య మూవీలో నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు. సార్ నా ఆన్సర్ నా పేరు నా ఓకే నా పైన స్నేహితుడికి నీవుంటే వేరే, కనులెందుకు నీవుంటే అనే సాంగ్ అంట. ఏం సినిమా మరి ఇది? సివి శ్రీనివాసరెడ్డి గారు పంపించారు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి. అలాగే మంచిగా చదువు బ్రో, మంచిగా డెఫినెట్ గా చదువుతాను నేను, నేను ఎప్పుడు చెడ్డగా చదవను. శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం నుంచి, నా ఫ్రెండ్ హేమప్రకాష్ కి నేను తన కోసం మీసమున్న నేస్తమ సాంగ్ డెడికేట్ చేస్తాను, ఈ సాంగ్ స్నేహం కోసం మూవీలో నుంచి. మంచిగా చదివాను బ్రో, ఎందుకు బ్రో ఇలాగా? సో 7:55 దాటి 35 సెకండ్స్ స్టూడియోలో టైం. అండ్ సాంగ్ కాలం నీతో నడవదు, ఈ పాట నాకు డెడికేట్ చేస్తాను అని అంటూ మీకు మీరే డెడికేట్ చేసుకుంటారా? చరణ్ మేడికొండ గ్రామం నుంచి పంపించారు, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. అది సంగతి. అండ్ 7:55:57 స్టూడియోలో టైం. ఇది ఈరోజు మనసును మనసే, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో 7:56:15 మరికొద్దిసేపట్లో, అంటే ఎగ్జాక్ట్గా 8 గంటలకు, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: అక్క జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంతా షాపింగ్.
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 8:30 తెలుగులో జాతీయ

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని,

సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కార్పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY, ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000,000 కుటుంబాలు ఉన్నాయి.

చోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు వేల ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో వేల సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు, క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని
ఫుట్బాల్తో అనుసంధానించేందుకు

ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం,

మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం.

మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు, ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది, ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా

0: యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయటంలో గ్రామాలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లో విస్తరించనున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు ఎల్లప్పుడూ సమానత్వం, బాధ్యత, న్యాయబద్దతతో కూడి ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సీషెల్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అభివృద్ది అందరినీ కలుపుకుని పోయేలా ఉండాలని, అలాగే అంతర్జాతీయ సంస్థలు నేటి ఆధునిక వాస్తవాలకు అద్దం పట్టేలా రూపాంతరం చెందాలని భారత, సీషెల్స్ రెండు దేశాలు బలంగా ఆకాంక్షిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీషెల్స్ దేశానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని, హిందూ మహాసముద్రం భారత్, సీషెల్స్ దేశాలను అనుసంధానిస్తోందని పేర్కొంటూ,
1: ద ఐలాండ్ నేషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపాక్టెడ్ బై క్లైమేట్ చేంజ్, ఇట్స్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్రెడీ విజిబుల్ ఆన్ అవర్ కోస్ట్ లైన్స్ ఇన్ ద మరీన్ ఎకోసిస్టమ్ ఇన్ వెదర్ ప్యాటర్న్స్ అండ్ ఇన్ అవర్ కమ్యూనిటీస్. వి బోత్ ఫర్మ్లీ బిలీవ్ that those who have contributed the least to climate change should not bear the greatest burden of its consequences. Climate action must be guided by fairness, responsibility and equity.
0: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు తనకు సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును ప్రదానం చేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీషెల్స్ రాజధాని విక్టోరియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మనీ మధ్య నేడు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకుముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో అధ్యక్షుడు హెర్మనీ సమక్షంలో సైనిక దళాలు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేలా వ్యవసాయం, ఆర్థిక రంగం, అంతరిక్షం, ఆరోగ్య రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, హరిత వృద్ధి రంగాల్లో ప్రధాని మోదీ కనబరిచిన నాయకత్వానికి గుర్తింపుగా సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ పురస్కారం 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం భద్రత, సుస్థిరత ఉమ్మడి బాధ్యత అని, ఇరు దేశాల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు అత్యంత సమగ్రంగా భవిష్యత్ ప్రణాళికలతో సాగాయని సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మనీ తెలిపారు.

0: గుజరాత్లోని గాంధీనగర్లో పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్తో అనుసంధానించిన ఒక ప్రత్యేక ఐడీ ద్వారా లబ్దిదారుల పూర్తి సమాచారాన్ని ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ట్రాక్ చేయనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో దేశంలో ఆరోగ్య రంగం ఊహించని రీతిలో పురోగమించిందని కొనియాడారు. గ్రామాల అభివృద్ది ద్వారానే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణాభివృద్దిని మరింత వేగవంతం చేసేందుకు వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపి 1.51 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ రక్షణ విమానయాన రంగాల్లో స్వయం సమృద్ది సాధిస్తూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. భారత్లోనే తయారైన C-295 రవాణా విమానం తొలి విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇటీవలే కోల్కతాలో జరిగిన నౌకాదళ కార్యక్రమంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ దురగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తాను కోరానన్నారు. తన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఘర్ కే వివాహ్ మే ఇస్ బార్ సోనా నహీ ఖరీదేంగే, జరూరత్ పడి తో పురానే సోనే కో రీసైకిల్ కర్కే నయే గహనే బనా లేంగే. లోగ్ హర్ సంభవ్ బస్ ఆర్ మెట్రో కా ఉపయోగ్ కర్ రహే హై, ఇస్సే పెట్రోల్ ఆర్ డీజల్ కీ బచత్ హో రహీ హై. ముజే ఇస్ బాత్ కీ ఖుషీ హై కి ఇస్ గ్లోబల్ క్రైసిస్ కా హమ్ భారతీయ మిల్కర్ ముకాబలా కర్ రహే హై. జన్ భాగీదారీ కీ యహీ శక్తి హమే మజబూతీ దేగీ, హమే సఫల్ బనాయేగీ.
0: భూకంప విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలా దేశాన్ని ఆదుకునేందుకు భారతదేశం మానవతా దృక్పథంతో చేపట్టిన ఆపరేషన్ అమిస్టాడ్ సహాయక సామగ్రి అక్కడికి చేరుకుంది. భారత్ పంపిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర మందులు, వైద్య పరికరాలు వెనిజువెలాలో జరుగుతున్న భూకంప సహాయక చర్యలకు మరింత బలాన్నిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 భారత జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ప్రభుత్వం ఇప్పుడే మొదటిసారిగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దేశ రక్షణ కోసం పోరాడిన ఆ వీర జవాన్లకు దేశం ఎప్పుడూ సముచిత గౌరవాన్ని అందించిందని రక్షణ శాఖ తెలిపింది. గత ఏడాది May 11 నిర్వహించిన సమావేశంలోనే అప్పటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ 6 అమరవీరులకు నివాళులర్పించారని గుర్తు చేసింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ ప్రపంచకప్లో టాస్ గెలిచిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అలాగే ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానం వేదికగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు

0: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగనున్నట్టు పేర్కొంది. రాగల 2 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ఈవేళ పార్టీ కావాలంటే
2: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
2: బై గర్ల్స్,
1: ఎక్కడికి వెళ్తున్నావు?
2: వినలేదా? నో షేరింగ్.
4: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కాస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 9:15 లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:15:45. కొన్ని పాటలు వింటూ ఉంటే మనసు పండగ చేసుకుంటుంది. ప్రేయసి నవ్వేమో నాగస్వరం, మరి ప్రేయసి నడక హంసరథం. ఇలా తెలుగు సాహిత్యంలోని అందాన్ని చక్కగా ప్రతిబింబించే పాట జొన్నవిత్తుల గారి పదాల మాధుర్యం, దేవిశ్రీ ప్రసాద్ తొలి సంగీతంలోని ఆ ఫ్రెష్నెస్ అండ్ ఫైనల్లీ ఎస్పి బాలు గారి గాత్రం మన చేత కూడా నాట్యం చేస్తాయి ఈ పాట వింటే. మరి ఇదే పాట మీ అందరి కోసం మధుర స్వరాలలో వింటూ స్టే ట్యూన్డ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:26:05 మనం ఉన్న మధుర స్వరాలలో ప్రేయసి చిరునవ్వులోని అమాయకత్వాన్ని, ప్రేమలోని మాధుర్యం, ప్రతి పదంలో అద్భుతంగా వ్యక్తపరిచిన కీరవాణి మెలోడీ, దానికి తోడు చంద్రబోస్ గారి సాహిత్యం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కళ్యాణ్ మాలిక్ అండ్ సాధనా సర్గం గానం మరో ప్రపంచానికి తీసుకెళ్తే ఈ పాట వింటూ ఉంటుంది. విన్న ప్రతిసారి మనసులో కొత్త ప్రేమ చిగురించినట్టు అనిపించే ఈ పాట మీ అందరి కోసం మధుర స్వరాలలో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. విత్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:36:22. మనమున్నాం మధుర స్వరాలలో. తెలుగు నేల అందం అనగానే గుర్తొచ్చే వాటిల్లో గోదావరి పరవళ్ళు, కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు, ఆ ప్రకృతి ఒడిలో ఒదిగిన కోనసీమ. మరి ఇప్పుడెందుకు ఈ కోనసీమ అంటే, కోనసీమలోని ఒక కోయిల పాట గురించి చెప్తాను మీ అందరికీ. కోయిల కుహుకుహు రాగంలో వినిపించే స్వరాలు, గోదావరి గాలిలా హాయినిచ్చే సంగీతం, వేటూరి గారి కవితాత్మకమైన పదాలు కలిసి ప్రతి శ్రోత హృదయాన్ని తాకుతాయి ఈ పాట వింటే. ఇదే పాట మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ హనుమాన్ జంక్షన్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.

0: నంది, నా పక్షులే పరిగెత్తిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని ప్రకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను.
1: జయత్వద్రవిభ్రమద్భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధ

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు ఇంతవరకు లండన్ లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం పి సుశీల అలపించిన గీతాన్ని వినండి. సంగీతం పి ఆదినారాయణరావు.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: కార్యక్రమంలో చివరిగా భార్యాబిడ్డలు చిత్రం కోసం ఎల్లారేశ్వరి ఘంటసాల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం కెవి మహదేవ్.

ఇంతవరకు మీరు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కార్నూలు కేంద్రం. సమయం 11 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.